ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ నెల 17వ తేదీ బుధవారం. ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 55 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: శ్రోతలు FM 103.5 MHz పై తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం వింటున్నారు.

0: www.voiceofindia.org.
1: శ్రోతలు, ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్ పై తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం వింటున్నారు.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐయో ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ip

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్ పై దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కెఎచ్ నాయుడు స్పష్టం చేశారు. అమరావతిని విద్య విజ్ఞాన కేంద్రంగా అభివృద్ది చేయడంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన సిఐఐ బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటకం, ఆక్వా, వ్యవసాయం, ఉద్యానం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: అమరావతి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సస్టైనబుల్ వాటర్ సిటీ దే విల్ ప్రొవైడ్ వేర్ హావింగ్ గోదావరి కృష్ణా అదర్ రివర్స్ ఆర్ సో డ్రింకింగ్ నౌ గోదావరి వి ఆర్ కంప్లీటింగ్ దిస్ ఇయర్ పోలవర ప్రాజెక్ట్ బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఆర్ బెస్ట్ ఇండస్ట్రియల్ ప్రాస్పెక్చర్ ఐ కెన్ ప్రొవైడ్ ఆర్ ఆల్సో ల్యాండ్ పర్మిషన్ త్రీ కంప్లీట్ బిజినెస్ వన్ ఫ్యామిలీ వన్ ఆనర్ ఎంప్లాయీ
0: ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల పైలాన్ను ఆవిష్కరించి డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారని అధికారులు తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యతో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రభుత్వం అభివృద్ది చేసింది. కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతీయ రైల్వేలో విద్యుదీకరణ వేగంగా సాగుతోందని, ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రహ్లాద్ జోషి వివరిస్తూ
2: కనెక్టివిటీ బెహతర్ కరే కే లియే 2245 కరోడ్ ఫర్ ది న్యూ రైల్వే లైన్ కనెక్టింగ్ టు అమరావతి విత్ ది మేజర్ సిటీస్.

0: का 73,743 करोड़ रेलवे इन्वेस्टमेंट इज हैपनिंग इन आंध्र प्रदेश। 73 रेलवे स्टेशन अंडर मॉडर्नाइजेशन अमृत भारत स्टेशन में। साउथ कोस्ट रेलवे जोन हमने स्वीकृति दिया मोदी जी के नेतृत्व में। विशाखापट्टनम में हेडक्वार्टर डेवलप करने का काम चल रहा है। रेलवे अलोकेशन आज हम 26-27 में आंध्र प्रदेश को 10,134 करोड़ दिया है।
1: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు స్థిరంగా తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు. అనంతరం నిర్వహించిన పాతికేయుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
2: శ్రీశైలం రాజాజీసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్ కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి దాన్ని మేము ఏమి అడిగామంటే ఒక 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా ఒక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7-8 పాయింట్స్ పెద్ద మనసు అన్ని ఒప్పుకున్నారు. వారికి
1: ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని, రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె ఎచ్ఎన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఎరువుల బస్తాలు రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. రాయలసీమలో ఉద్యాన పంటలను అభివృద్ది చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టు తెలిపారు. పండ్ల ఉత్పత్తిలో సూక్ష్మ సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని అన్నారు. 22 లక్షలకు పైగా వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి ఎచ్ఎన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ పీఈ సెట్ 2026 ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలో 89.76% ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. మొత్తం 2,958 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 2,655 మంది అర్హత సాధించారని చెప్పారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం, క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని క్రీడాశాఖ మంత్రి వాకిట్ శ్రీహరి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రగ్బీ ప్రీమియర్ లీగ్లో 6 పురుషుల జట్లతో పాటు 4 మహిళల జట్లు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇది రగ్బీ క్రీడ అభివృద్దికే కాకుండా దేశంలో మహిళా క్రీడాకారుల ప్రోత్సాహానికి కూడా ఒక ముఖ్యమైన ముందడుగని అన్నారు. జాతీయవాది, దేశభక్తులు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహవర్ధంతి ఈరోజు 1867 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. ద్రౌపది పరిణయం, శ్రీరామ జననం వంటి నాటికలు, రామచంద్ర విజయం, హేమలత వంటి నవలలు రాసిన ఆయన మహాకవి, కళాప్రపూర్ణ అనే బిరుదులు పొందారు. ఆయన రచించిన గణపతి నవల హాస్య రచనలలో ప్రసిద్ధి పొందింది. భరతఖండంబు చక్కని పాడియావు పద్యంతో ప్రసిద్ధి పొందిన లక్ష్మీ నరసింహం 1946 జూన్ 17వ తేదీన కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులు ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగ అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నాణ్యత నియంత్రణ కోసం పలు ప్రయోగశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పెరిగిన ఆక్వా మేత ధరలను నెలాఖరులోకి తగ్గించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగలో నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం పనులను కేంద్ర రాష్ట గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ దీపాలి మాసిర్కర్, రాష్ట గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాయక్ నేతృత్వంలోని బృందం మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలిచే చిత్రకళ పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులు

సూచించారు. గిరిజన వీరుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శన విభాగాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర, ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 21వ తేదీన నిర్వహించే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రోజు నీట్ హాల్ టికెట్ను చూపించి విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరాన్ని బట్టి అదనపు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కెఅచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఐ 103.5 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కర కాల పాలనలో వివిధ రంగాలలో జరిగిన అభివృద్ధి గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటున్న వారు శ్రీమతులు జి మంజులారెడ్డి, ఎం పద్మజాదేవి, జి వసంత మరియు ఎం పద్మ. అనుసంధానం శ్రీ పి శ్రీనివాస్. ఇక 8 ప్రసారమయ్యే జానపద సంగీత కార్యక్రమంలో అర్షం నీలమ్మ బృందం ఆలపించే జానపద గేయాలు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇక 9:00 నుండి 10:00 వరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 10:00 నుండి 12:30 వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు. 12:40 నుండి 1:10 వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 నుండి 3:00 వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 3:00 నుండి 5:00 వరకు వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం. 5:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 బాల్ బై బాల్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఈ కార్యక్రమం 6:30 నుండి రాత్రి 7:05 వరకు, 7:15 నుండి 9:00 వరకు, రాత్రి 9:15 నుండి 10:00

15 నిమిషాల వరకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 9:00 న్యూస్ at 9 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:45 మధుర గీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 11:10 12 సంవత్సరాల ప్రభుత్వం ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జోగులాంబ గద్వాల్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీకే ప్రతాప్.
1: జోగులాంబ గద్వాల జిల్లాలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేరాల సమీక్షా సమావేశంలో పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరాల నియంత్రణపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ, అక్రమ గంజా రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు షాది ముబారక్, కళ్యాణ్లక్ష్మి పథకాల ద్వారా మంజూరైన 1,16,000 రూపాయలు విలువ చేసే చెక్కులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల పట్టణంతో పాటుగా నియోజకవర్గంలో అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ ఉపకార వేతనాల పథకం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎంపికలో జోగులాంబ గద్వాల జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను జిల్లా నుంచి 47 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి ప్రతి నెల 1,200 రూపాయల చొప్పున ఏటా 14,400 రూపాయలు నగదు అందుతోంది. ఈ విధంగా 9, 10 తరగతులతో పాటుగా ఇంటర్మీడియట్, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వరకు ఒక్కో విద్యార్థికి మొత్తం 57,600 రూపాయలు ప్రభుత్వం స్కాలర్షిప్ రూపంలో అందించనుంది. గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను లేదా కూలీలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని మల్దకల్ ఎస్ఐ కొండ శ్రీహరి హెచ్చరించారు. మల్దకల్ మండల కేంద్రంలో ప్రధాన రహదారులపై పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి కూలీలను ప్రమాదకర రీతిలో తరలిస్తున్న గూడ్స్ వాహనాలు పట్టుకుని డ్రైవర్లకు నిబంధనలపై అవగాహన కల్పించి జరిమానా విధించారు. గ్రామాభివృద్దికి ఉపాధి హామీ పథకం ఎంతో కీలకమని, పనులు పూర్తి పారదర్శకతతో నాణ్యతతో చేపట్టాలని ఈజీఎస్ ఏపీడి శ్రీనివాసులు సూచించారు. కూలీలకు వేతనాలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గట్టు మండలం బలిగిరి గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులు క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన బోధన ఉంటుందని మల్దకల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీలతారెడ్డి తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించిన అనంతరం ఆమె మాట్లాడారు. బోధనలో నైపుణ్యాలు పెంచేందుకు, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేందుకు గ్రీన్ బోర్డులు, డిజిటల్ టీవీలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. నీట్, జేఈఈ, మెయిన్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్, పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నట్టుగా పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తమ ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడుకోవాలని జిల్లా బాలల సంరక్షణ విభాగం లీగల్ అధికారి ఎత్తం శివ సూచించారు. మనోపాడు మండలం చిన్నపోతులపాడు గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బాలికలకు వివాహాలు చేయటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నట్టు సమాచారం తెలిస్తే వెంటనే 1-0-9-8 చైల్డ్ లైన్ నెంబర్కు లేదా డయల్ 100 ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కూరగాయల పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందిస్తున్న విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని ఐజా మండలం యాపదిన్ని గ్రామ

0: పంచ్ వైవీ జయశ్రీ కోరారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మంజూరైన కూరగాయల విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. రసాయన ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడకుండా సేంద్రీయ ఎరువులతో కూరగాయలు పండించి ఆరోగ్యకరమైన సమాజానికి తోడ్పడాలని కోరారు. పంట కోతల తర్వాత మిగిలిపోయే అవశేషాలు తగలబెట్టకుండా భూమిలోనే వేసి దున్నితే నేల సారవంతమవుతుందని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ జిల్లా డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ జగ్గు నాయక్ సూచించారు. ఉండవల్లి మండలం బస్సాపురం గ్రామంలో నిర్వహించిన రైతు గ్రామసభకు హాజరై ఆయన మాట్లాడారు. రైతులు నానో యూరియా వాడకం పెంచాలని, ఫార్మ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప హాజరై రైతులకు పలు సూచనలు చేశారు.
1: జోగులాంబ గద్వాల్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ కె ప్రతాప్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్ రీచ్ సదస్సులో చెప్పారు. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఈవేళ కలుసుకుంటారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనగల్ ఓడించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో ఈరోజు భారత జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఫ్రాన్స్లోని ఏబియన్ నగర్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిన్న జరిగిన కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే ఉన్నత స్థాయి అవుట్ రీచ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. రోజురోజుకు ఒకదానితో ఒకటి ముడిపడుతున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటుకు దేశాల మధ్య నమ్మకం అత్యంత కీలకమైందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ మానవత్వమే ప్రథమ ప్రాధాన్యత అనే విధానాన్ని అనుసరిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని విధానాలు రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కేనామ్ వంటి భారత్ నేతృత్వంలోని విభిన్న అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఈ విధానమే ప్రతిబింబిస్తోందని కూడా మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారతదేశానికి ఉన్న దార్శనికత వసుధైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సనాతన తత్వంతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమ్మిళిత విధానం వల్లే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారత్ తక్షణమే స్పందించి సహాయం అందిస్తోందని, శ్రీలంకలో తుఫాన్, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం, మొజాంబిక్లో వరదలు లేదా జమైకాలో హరికేన్ వచ్చినప్పుడు భారత్ ముందంజలో ఉండి స్పందించిందని ఆయన గుర్తు చేశారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే తమ ప్రభుత్వ మంత్రం ఆర్థిక సమానత్వం, ఆరోగ్య భద్రత, డిజిటల్ గుర్తింపు, సాంకేతికత ఆధారంగా ప్రజల సాధికారత, మహిళ నేతృత్వంలోని అభివృద్ధిలో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిందని మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు కేవలం దాత గ్రహీత ధోరణి దాటి పరస్పర సంఘీభావం, సమాన భాగస్వామ్యం దిశగా సాగాలని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం లేకపోవడమే అంతర్జాతీయ సంఘీభావానికి అతిపెద్ద అడ్డంకి అని ఆయన చెప్పారు. ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక దౌత్యపరమైన చర్చలు జరిపారు. కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. మన ప్రధానమంత్రికి కెనడా ప్రధానమంత్రి మార్క్ కర్నీ మధ్య జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తూ

భారత్ కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం పురోగతిని వారు సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత్ బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, విద్య, ప్రజా సంబంధాల విస్తృతిని ఇద్దరు నేతలు స్వాగతించారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. బెంగళూరులో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ముంబైలో యూనివర్సిటీ ఆఫ్ యార్క్, బ్రిస్టల్ క్యాంపస్ల ఏర్పాట్లు ఇటీవల సాధించిన పురోగతిని ప్రస్తావించారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నిరంతరాయంగా, సురక్షితంగా నౌకాయానం, వాణిజ్య వ్యాపారాలు సాగాలని ఇరుపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కెన్యా అధ్యక్షుడు విలియం రూటోతో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసితోనూ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితోనూ కూడా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. భారత్ భాగస్వామ్యం దేశంగా పాల్గొంటున్న G7 సదస్సు సందర్భంగా ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య నేరుగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానమంత్రి ఈరోజు అమెరికా అధ్యక్షుడితో సమావేశంతో పాటు G7 సదస్సులో భాగంగా మరిన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు G7 దేశాలు భారతదేశంతో పాటు పలు భాగస్వామ్య దేశాలతో కలిసి వరుసగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మోసాల పట్ల ప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మేరకు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానళ్లు నడుపుతూ రీ ఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రాన్ని ముందే ఇస్తామనే హామీలతో 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్ష నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ అయిన టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. భారత్ అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా, మెట్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఫార్మా, మెట్టెక్ రంగాల్లో ఆవిష్కరణలపై నిర్వహించిన రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భాగంగా భారత్లో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడం, ఫార్మాస్యూటికల్స్, బయాలజికల్స్, వైద్య పరికరాల రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, క్లినికల్ రీసెర్చ్ను మరింత విస్తృతం చేయడం, ప్రపంచ స్థాయి పోటీని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను నిర్మించడం వంటి కీలక అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. పంట వ్యర్థాల నిర్వహణపైన కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి నిన్న ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీ NCR పరిధిలో వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పంట వ్యర్థాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం, పర్యవేక్షించే మార్గాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.

0: ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో నిన్న రాత్రి అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన గ్రూప్ పై మ్యాచ్ లో ఫ్రాన్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో సెనగల్ పై విజయం సాధించింది. అంతకుముందు మరొక మ్యాచ్ లో ఇరాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగి మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఈరోజు లీడ్స్ లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం బర్మింగ్హామ్ లో జరిగిన తమ తొలి ఆరంభ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన FIH హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత జట్టు జపాన్ను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. విశేషాలు మరొకసారి. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్ రీచ్ సదస్సులో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనగల్ నుంచింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు వేళ నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఉదయ తరంగిణి. ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కర కాల పాలనలో వివిధ రంగాలలో జరిగిన అభివృద్ధి గురించి ప్రత్యేక చర్చ కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొంటున్న వారు శ్రీమతులు జి మంజులారెడ్డి, ఎం పద్మజాదేవి, జి వసంత, ఎం పద్మ, అనుసంధానం శ్రీ పి శ్రీనివాస్.
1: రెండు వేల 2014 May 26 మోదీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2026 ఆయన పాలనకు పుష్కర కాలం పూర్తయినటువంటి సందర్భంగా భారతదేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక, విదేశాంగ మరియు మౌలిక సదుపాయాల రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయనే సంగతి మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఈరోజు ఆల్ ఇండియా రేడియో వరంగల్ కేంద్రంలో ఈ విషయంగా చర్చించడానికి మనతో పాటు గార్లపాటి మంజులారెడ్డి గారు, గుజ్జుల వసంత గారు, అదేవిధంగా మునిగాల పద్మ గారు, మాదం పద్మజాదేవి గారు ఈ కార్యక్రమంలో మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశం విశ్వగురువుగా మారటానికి ఆయన చేస్తున్నటువంటి కృషి, ఆయన తీసుకొస్తున్నటువంటి సంస్కరణల గురించి ఈ చర్చ వేదికలో పాల్గొనడానికి వీళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. ముందుగా గార్లపాటి మంజులారెడ్డి గారు వ్యక్తిగతమైనటువంటి పరిచయ కార్యక్రమం చేసుకుంటారు. ఒక్కొక్కరిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
2: ధన్యవాదాలండి. నా పేరు గార్లపాటి మంజులారెడ్డి. ఈరోజు ప్రధానమంత్రి గురించి మాట్లాడడం, 12 సంవత్సరాల పాలనలో సక్సెస్ ఏంటి అనేది చర్చించడానికి ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. ఒక ప్రైమ్ మినిస్టర్ మోదీజీ గురించి మాట్లాడాలి అంటే ఎంత టైం అయినా సరిపోదు. ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కష్టపడి ఆ స్థాయికి చేరాలి అని అంటే, ఒక వ్యక్తి నార్మల్ పర్సన్, మామూలు మనిషి కూడా విజయం సాధించవచ్చు అని ప్రూఫ్ చేసిన వ్యక్తి ఎవరంటే మన ప్రైమ్ మినిస్టర్. చిన్నప్పటి నుంచి ఎన్ని ఒడిదుడుకులు, పెద్ద ఫ్యామిలీ అయినా కూడా ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి ప్రతి దేశం తిరుగుతూ ఎందరికో ఆదర్శంగా నిలబడి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఒక ఛాలెంజ్గా లైఫ్ తీసుకొని అలా స్టెప్ బై స్టెప్ ఎదిగిండు అంటే ఒక

0: కమిట్మెంట్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మనం మన ప్రైమ్ మినిస్టర్ మోదీజీ గురించి తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు కూడా.
1: గుజ్జల వసంత గారు, మీ పరిచయం చేసుకోండి.
2: మై నేమ్ ఈజ్ గుజ్జల వసంత. ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. మరి మోడీ గారు 12 సంవత్సరాల పాలనలో మోడీ గారు సాధించినటువంటి విజయాల గురించి ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలవాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఒక పుష్కర కాలం పూర్తయిన సందర్భంలో చూసినట్లయితే మన మోడీ గారు మహిళల కోసం చాలా కొత్త కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. మన భారతదేశంలో చూసినట్లయితే అత్యధిక క్రూషియస్ పీరియడ్ కరోనా టైంలో చూసినట్లయితే మనం ఆ టైంలో కూడా ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేటటువంటిది దాదాపు -20% గ్రోత్ రేట్కి పడిపోవడం జరిగింది. కానీ అతి తక్కువ కాలంలోనే మనకి ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్గా తక్కువ కాలంలో మనం ఇంప్రూవ్ చేయగలిగినామంటే ఒక మోడీ గారి వల్లనే. చాలా దేశాలకి కూడా మనం కరోనా టైంలో ఉచితంగా టీకా పంపిణీ చేయడం కానీ ఇలాంటివన్నీ

0: ప్రజలందరికీ తెలవాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఒక పుష్కర కాలం పూర్తయిన సందర్భంలో చూసినట్లయితే మన మోడీ గారు మహిళల కోసం చాలా కొత్త కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. మన భారతదేశంలో చూసినట్లయితే అత్యధిక క్రూషియస్ పీరియడ్ కరోనా టైంలో చూసినట్లయితే మనం ఆ టైంలో కూడా ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేటటువంటిది దాదాపు -20% గ్రోత్ రేట్కి పడిపోవడం జరిగింది. కానీ అతి తక్కువ కాలంలోనే మనకి ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్గా తక్కువ కాలంలో మనం ఇంప్రూవ్ చేయగలిగినామంటే ఒక మోడీ గారి వల్లనే. చాలా దేశాలకి కూడా మనం కరోనా టైంలో ఉచితంగా టీకా పంపిణీ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చూసినట్లయితే, తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో మనకి కళ్యాణ్ యోజన ద్వారా, గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా చాలామంది పేదలకు ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేయడం జరిగింది.
1: ఇప్పుడు మునిగాల పద్మ గారు మీరు పరిచయం చేసుకోండి.
2: నమస్కారం అండి, నా పేరు మునిగాల పద్మ, నేను ఒక వ్యాపారవేత్త, ఎంటర్ప్రీనర్ని. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఒక మంచి స్కీమ్ ఉందండి, ఒకటి CGTSME స్కీమ్ అనేది. ఎంత అద్భుతమైన స్కీమ్ అంటే, ఒకప్పుడు మేము బ్యాంకుకి వెళ్ళి ఈవెన్ ఒక 5 లక్షల రూపాయలు మాకు లోన్ కావాలి సార్, మేము ఒక వ్యాపారం స్టార్ట్ చేసుకుంటామన్నా కూడా బ్యాంక్ మేనేజర్ వచ్చేసి మీరు ఏం పూచీకత్తు పెడతారు అని అడిగేవాళ్ళు. కానీ ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఒక గొప్ప స్కీమ్ CGTSME అనే స్కీమ్ ద్వారా 1 లక్ష రూపాయల నుంచి మొదలు పెడితే 10 కోట్ల వరకు కూడా SC ST ఉమెన్కి పూచీకత్తు లేని రుణాలు ఇచ్చి మహిళా సాధికారతను డెవలప్ చేయడం కోసం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం, సొంతగా వ్యాపారం చేయడం కోసం ఎటువంటి పూచీకత్తు లేకుండా 10 కోట్ల వరకు కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక గొప్ప స్కీమ్ ఏంటంటే, అంటే ఒక అద్భుతమైన స్కీమ్, అంటే ఎంత తక్కువ పేదవారికైనా చేరే స్కీమ్ ఏంటంటే, ఒకప్పుడు 12 రూపాయలు ఉండేయండి. ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఎవరైనా సరే, ఎంత పేదవాళ్ళు ఎవరైనా సరే కట్టుకునే స్కీమ్ అండి ఇది. ఒక 12 రూపాయలు సంవత్సరానికి వార్షిక ప్రీమియం చెల్లిస్తే, యాక్సిడెంటల్గా మరణిస్తే, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తిస్తుందండి. ఇది ఎంత అద్భుతమైన స్కీమ్ అంటే, ఎంత పేదవారి ఇంటికైనా చేరే స్కీమ్. ఇంకొకటి, ఇప్పుడు దీన్ని వచ్చేసి 20 రూపాయలుగా మార్చేయండి. సంవత్సరానికి 20 రూపాయలు కట్టుకుంటే ప్రమాదవశాత్తు జరిగిపోతే 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తిస్తుంది. అదేవిధంగా 330 రూపాయలు ప్రధానమంత్రి బీమా యోజన. ఇదంటే 330 ఎవరైనా వార్షిక ప్రీమియం చెల్లిస్తే ఏ విధంగా మరణించినా కూడా 2 లక్షల రూపాయలు బీమా ఇవ్వబడుతుంది. ఈ 2 స్కీమ్స్ ఏంటంటే, ఎంత పేదవారైనా కూడా కట్టుకునే అద్భుతమైన స్కీమ్స్ అండి.
1: ధన్యవాదాలు పద్మ గారు. మీరు పరిచయం చేసుకోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి వాళ్ళు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో, ప్రమాదం జరిగినా వాళ్ళు ఏ విధంగా సురక్షితంగా ఉండాలి, కుటుంబం ఏ విధంగా బాగుండాలి అనేటువంటి పథకాలని చక్కగా మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత మాదం పద్మజాదేవి గారు, మీరు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
3: నమస్తే అండి, నా పేరు మాదం పద్మజాదేవి. ముందుగా ఆల్ ఇండియా రేడియో వాళ్ళు, ముఖ్యంగా ఈ మన నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పాలన గురించి నన్ను ఇన్వైట్ చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకి కేంద్రంలో 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. ఎందుకంటే ఒక 12 సంవత్సరాలనే కాకుండా 25 సంవత్సరాలు తన నాయకత్వ లక్షణాలు ప్రపంచ దేశాలలో, అంటే 22 దేశాలు తనకి అనేక అవార్డులు ఇచ్చి ప్రపంచ స్థానాలలో మనల్ని ముందుగా నిలిచోబెట్టారని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే, ఈ 12 సంవత్సరాల అంశాలను తీసుకున్నట్టయితే మన ప్రభుత్వ మౌలిక సదుపాయాలే కానీ, మహిళా సాధికారతని కానీ, సాంస్కృతిక వారసత్వాలలో కానీ, జాతీయ భద్రతలో కానీ చాలా అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకొని మన దేశాన్ని ముందంజలో ఉంచారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జాతీయ రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాల విస్తరణ, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో కనెక్టివిటీ ఉండే విధంగా తను ముందంజలో ఉంచారని చెప్పుకోవచ్చు.
1: ఇప్పటి వరకు మీ పరిచయ కార్యక్రమంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాల గురించి మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసినటువంటి కొన్ని పథకాలను మీ ముందుంచుతాను, దాని మీద కూడా మనకు తెలిసినటువంటి విషయాల్ని ఒకసారి చర్చించుకుందాం. మోదీ గారు గత 12 సంవత్సరాలుగా దేశ అభివృద్ధి కోసం అమలు చేసినటువంటి అత్యంత కీలకమైనటువంటి పథకాలు ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన, అదేవిధంగా మౌలిక వసతులు, టెక్నాలజీ మరియు డిజిటల్ విప్లవం, జాతీయ భద్రత మరియు విదేశాంగ విధానం, ఆ విధంగా ఒక గ్లోబల్ లీడర్గా ఎదుగుతున్నటువంటి విషయాల్ని మనం చూస్తున్నాం, మనతో పాటు దేశం కూడా చూస్తున్నది. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన

0: ఇది చాలా ముఖ్యమైనటువంటి అవకాశంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆమోదించి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సున్నా బ్యాలెన్స్తో బ్యాంకులో ఒక రూపాయి కూడా జమ చేయకుండా బ్యాంకు ఖాతాలు తెరిచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొని రావడం అనేటువంటిది ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా డిజిటల్ ఇండియా యూపీఐ ద్వారా భారతదేశంలో పేమెంట్స్ అనేటువంటివి పేదవాడి దగ్గర నుంచి మొదలుకొని ధనికుడి వరకు అందరూ కూడా ఈ డిజిటల్ లావాదేవీలను అందుబాటులోకి తేవడం వల్ల ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు చేస్తున్న దేశంగా భారత్ అవతరించడం అనేటువంటిది చాలా గర్వకారణంగా మనమందరం భావించాలి. అదేవిధంగా ఆత్మ నిర్భర్ భారత్ అనే మేక్ ఇన్ ఇండియా భారతదేశాన్ని తయారీ రంగానికి ప్రపంచ కేంద్రంగా మార్చడం అనేటువంటిది ఒక గొప్ప మార్పుగా నేను భావిస్తూ దేశ రక్షణ అంతరిక్ష రంగాల్లో కూడా స్వయం సమృద్ధిని సాధించడం అనేటువంటిది నేను చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. ఇవి రెండు మూడు విషయాలు మేము ముందుచేటువంటి ప్రయత్నం చేశాను. ఇప్పుడు గార్లపాటి మంజులారెడ్డి గారు కూడా తమకు తెలిసినటువంటి మీకు తెలిసినటువంటి కొన్ని పథకాల గురించి కావచ్చు, ప్రజలు అనుభవిస్తున్నటువంటి పథకాలు భారతదేశ ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు కూడా తెలియజేస్తే బాగుంటుంది.
1: నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక మొదలుపెట్టిన ప్రోగ్రామ్స్ బాగా సంచలనం చేసింది ఏంటంటే స్వచ్ఛ భారత్. భారతదేశంలో ఎంత రైల్వే స్టేషన్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, రోడ్లు కానీ, పార్కులు, ప్రతి ఒక్క ప్లేస్ చూస్తే మొత్తం చెత్తతో నిండి ఉండేది. ఇప్పుడు రైల్వే స్టేషన్స్ చూస్తుంటే ఒక ఎయిర్పోర్ట్ లాగా ఎంత నీట్గా ఉంటుంది అని అంటే ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ వచ్చింది. ఆయన ఒక బీచ్లో చెత్త తీసి కలెక్ట్ చేసి డస్ట్బిన్లో వేయడం అందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. ఈ విషయంలో చాలా అదృష్టం భారతదేశం చేసుకున్న పుణ్యం ఏంటంటే ప్రకృతిని కాపాడుకునే దిశగా ఆయన ఫస్ట్ అడుగు వేశారు. స్వచ్ఛ భారత్లో చాలా ప్రోగ్రామ్, ఇంట్లో కూడా గృహిణీలకు కూడా ఒక అవేర్నెస్ ఇచ్చిండ్రు, తడి చెత్త పొడి చెత్త అని బాక్సులు కూడా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, రోజు చెత్తను కలెక్ట్ చేసుకోవడం కానీ, ఇలా రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్స్ మీద చాలా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే భావితరాలకి ప్లాస్టిక్ లేకుండా కానీ ఈ పొల్యూషన్ తగ్గించుకుంటే కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే ఉజ్వల యోజన, ఇది మహిళలకి ఎంత మంచి స్కీమ్ అంటే వాళ్ళు ఆయనను జీవితాంతం తలుచుకుంటారు. ఎందుకంటే ఒకప్పుడు కట్టెలు పోయి అసలు గ్యాస్ అంటే తెలియని మారుమూల గ్రామాలకి, రూరల్ ఏరియాస్కి కూడా ఇది లబ్ధి పొందిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి సిలిండర్ కూడా, కొన్ని సిలిండర్స్ కూడా ఫ్రీ ఇచ్చి ఈ పథకం ద్వారా ఆయన వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడో చేరిపోయినారు. ఎందుకంటే మేము ప్రతిసారి చూస్తాం కదా మోదీజీ మాకు ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని చాలామంది మహిళలు సంతోషం వ్యక్తం చేస్తారు. ఇలాగే రోడ్లు, లైట్లు ఇవన్నీ చాలా చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాటితోటి మొత్తం సొసైటీ అంటే మంచి మార్పు దిశగా వెళ్ళేలాగా ఆయన చాలా కృషి చేస్తున్నారు, చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో దీనికి చాలా సంతోషంగా ఉంది.
0: అవును, మీరు అన్నప్పుడు నాకు ఈ రోడ్స్ అన్నప్పుడు గుర్తొచ్చినటువంటిది ఏంటంటే నేషనల్ హైవేస్ ఇవాళ మనం చూస్తున్నాం, చాలా అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా ఇందాక మీరు రైల్వే స్టేషన్స్ గురించి కూడా చెప్పారు, వందే భారత్ లాంటి హైస్పీడ్ రైళ్లు తీసుకుని రావడము, అదేవిధంగా నూతనంగా అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావడం, అంటే ప్రజల మధ్య ఒక కనెక్టివిటీ అనేటువంటిది డెవలప్ చేయడం అనేటువంటిది చాలా భారతదేశ ప్రజలు సంతోషంగా గర్వపడాల్సినటువంటి విషయంగా మనం భావిస్తూ ఉన్నాం. గుజ్జల వసంత గారు, మీరు కూడా మీకు సంబంధించినటువంటి ఈ మోడీ గారి పాలనలో వారు తీసుకొచ్చినటువంటి పథకాలు కొన్ని తెలియజేయాల్సిందిగా.
2: 12 సంవత్సరాల మోడీ పాలనలో చూసినట్లయితే మనకి డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మనకి మోడీ గారు 2015లో ప్రభుత్వ సేవల్ని డిజిటల్ రూపంలో అందించేటటువంటి ఉద్దేశంతో మనకి డిజిటల్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మనకి యూపీఐ చెల్లింపులు మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రశంసలు అనేటటువంటిది పొందడం జరిగింది. ప్రభుత్వ సబ్సిడీలు ఏవైతే ఉంటాయో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేటటువంటి విధానం అనేటటువంటిది రోజు రోజుకి చాలా బలపడుతూ వచ్చింది. ఇప్పుడు చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం కూడా మనకి రోజు రోజు పెరుగుతుంది. కాబట్టి ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది దాదాపు అందరి ప్రశంసలు పొందినటువంటి

0: ఒక కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు చూసినట్లయితే మనకి ఇంకా మోడీ గారి కాలంలో చూసినట్లయితే విదేశాంగ రంగంలో కూడా చాలా మోడీ ప్రభుత్వం చురుకైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో చూసినట్లయితే సంబంధాలు అనేటటువంటివి రోజు రోజుకి చాలా బలపడుతూ రావడం జరిగింది. అదేవిధంగా భారతదేశం అంతర్జాతీయ వేదికల పైన మరింత ప్రభావవంతమైనటువంటి పాత్ర కూడా మనకి మోడీ గారి హయాంలో కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే మనకి G20 సమావేశాలకి భారత్ అధ్యక్షత వహించడం అనేది ఒక ముఖ్య ఘట్టంగా మనం నిలుచుకోవచ్చు. ఇది మనకి ఎప్పటికీ కూడా G20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించడం అనేటటువంటిది ఒక ప్రముఖమైనటువంటి ఘట్టంగా ఎప్పటికీ కూడా ఇది నిలిచిపోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇంకా ఇందులో మన మోడీ గారి 12 ఏళ్ల పాలనలో GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అంటే ఒకే పన్ను విధానం, దీనివల్ల ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం మరియు వ్యాపార నిర్వహణ అనేటటువంటిది కూడా చాలా సులభతరం అనేటటువంటిది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకే పన్ను విధానం ఉండడం అనేటటువంటిది దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు కూడా పొందడం జరిగింది.
1: కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి అంతరిక్ష పరిశోధనల్లో చంద్రయాన్3 అద్భుతమైనటువంటి విజయాలు సాధించడం నిజంగా రాబోయేటువంటి రోజుల్లో భారత్ విశ్వగురువుగా ఉంటుందా, ప్రపంచ ప్రజలందరూ కూడా చంద్రయాన్3 ఆ విజయాన్ని చూసి ఎంతో ఆనందాన్ని, భారత్ కూడా ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా వెలుగొందుతుందని చెప్పి వాళ్ళు హర్షం వ్యక్తం చేయటం అనేటువంటిది మనం చూస్తూ వస్తూనే ఉన్నాం. చాలా సంతోషం. ఈ గ్రూప్ డిస్కషన్లో చాలా మంచి మంచి విషయాలు చెప్పినటువంటి మంజులారెడ్డి గారికి, వసంత గారికి ధన్యవాదాలు. తర్వాత మునిగాల పద్మ గారు, మీరు కూడా కొన్ని విషయాలని తెలియజేస్తే బాగుంటుంది.
2: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో భాగంగా ఇంకొక అద్భుతమైన పథకం ఏంటంటే అండి, బేటీ బచావో బేటీ పడావో, అంటే బాలికలను రక్షించడం, బాలికలను చదివించడం. చాలా వరకు ఏంటంటే ఆడపిల్ల అనగానే ఇప్పటికి కూడా భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఈ బేటీ బచావో బేటీ పడావో ద్వారా అటువంటి హత్యలను తగ్గించి బాలికలను రక్షించడం కోసం ప్రవేశపెట్టిన గొప్ప పథకం అండి ఇది. దీని ద్వారా ఏంటంటే స్కూళ్ళలో బాలికల సంఖ్యను పెంచి వాళ్ళకి ఒక సామాజిక భద్రతను కల్పించడం అనే లక్ష్యంగా ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక గొప్ప పథకం ఏంటంటే అండి, సుకన్య సమృద్ధి యోజన, అంటే పుట్టిన డే 1 నుంచి ఒక 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలు ఎవరున్నా కూడా మనం నేరుగా పోస్ట్ ఆఫీస్ కావచ్చు లేదా బ్యాంకుకు వెళ్ళి తన తల్లికి ఎక్కడ ఖాతా ఉంటే అక్కడికి వెళ్ళి మనం ఖాతా ఓపెన్ చేసి తక్కువ అంటే సంవత్సరానికి 250 రూపాయల నుంచి గరిష్టంగా 150,000 రూపాయల వరకు నగదు జమ చేసుకోవచ్చు. ఈ జమ చేసిన మొత్తానికి గాను కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 8.2% వడ్డీ శాతాన్ని ఇస్తుందండి. అదేవిధంగా మెచ్యూరిటీ సమయం వచ్చేసి 21 సంవత్సరాలు. ఒకవేళ వాళ్ళకు కావాలంటే 18 సంవత్సరాల తర్వాత కొంత సొమ్మును ఉపసంహరించుకునే వెసులుబాటును కల్పించింది అన్నట్టు. ఇదొక గొప్ప పథకం అండి. అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్, అంటే మనం స్వదేశీ వస్తువులనే వాడాలి, విదేశీ వస్తువులు అనేటివి మనకు అవసరం లేదని, తయారీ రంగానికి దేశంలోనే వస్తువులు తయారు చేసే విధంగా అడుగులు వేస్తుంది భారతదేశం ఈరోజు.
1: పద్మగారు, మహిళలకు సంబంధించి వారి ఆత్మ గౌరవం కోసం కూడా మోదీ గారి హయాంలో సుమారు 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడంతో పాటు పేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కలెక్షన్లు అందించడంతో పాటుగా చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయటం, పురుషులతో పాటు మహిళలు కూడా చట్టసభల్లో వారి శాతం కూడా ఎక్కువ ఉండాలి, వారు కూడా చట్టసభల్లో ఉండాలనేటువంటి మోదీ గారి సంకల్పం, వారు ఆ దిశగా అడుగులు వేయటం కూడా చాలా గర్వకారణంగా మనం అందరం భావించాలి. సంతోషం, మీ అభిప్రాయాలు చాలా చక్కగా వెలిబుచ్చుతున్నారు. అదేవిధంగా పద్మజాదేవి గారు, మీరు కూడా.
3: మన ప్రధాని నరేంద్ర మోదీ గారు తన దౌత్య నీతితో ప్రపంచ పటంలోనే భారతదేశ కీర్తిని ఇన్మడింపజేశారని చెప్పుకోవడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అలాగే అంతర్జాతీయ వేదికలపై కూడా తను తిరుగులేని శక్తిగా మన భారత్ని నిలిపారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే విదేశీ పెట్టుబడులని ఆకర్షించడానికి కూడా అద్భుతమైన పునాది వేశారు. అలాగే మన సామాజిక సంక్షేమం కోసం మనకు ఇంతకుముందు చెప్పినట్టు స్వచ్ఛ భారత్ అభియాన్ కానీ, ఆయుష్మాన్ భారత్, ఇది మెయిన్గా ఏంటంటే ఈ ఆయుష్మాన్ భారత్ అనేది పేదలకి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందించే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. అలాగే మనకు పిఎం ఉజ్వల యోజన, అంటే గ్రామీణ పేద మహిళలకి ఉచితంగా ఎల్పిజి మనం చెప్పుకున్నట్టుగానే ఇలాంటివి ఎన్నో ఇచ్చారు. అలాగే అంతరిక్షంలో ఇస్రో కానీ చంద్రయాన్, ఆదిత్య వంటి

0: ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతం చేసి అంతరిక్షంలో భారతదేశ సత్తాను కూడా మన ప్రపంచానికి చాటి చూపించారు. ఇంకా రక్షణ రంగంలో ఎన్నో ఆయుధాలని ఎగ్జాంపుల్ తీసుకుంటే, మరీ ముఖ్యంగా మన భారతదేశంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ని మహిళలను ముందు పెట్టి కూడా చేశారు. ఇంకా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలను ఏకం చేసి ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కూడా అతను కీలక పాత్ర వహించారు. మన భారతదేశ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన G20 సమావేశాలు కూడా చారిత్రాత్మక విజయాన్ని సాధించాయని చెప్పుకోవచ్చు. ఇంకా రికార్డు స్థాయిలో జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం ఇలాంటివి ఎన్నో జరిగాయి. అలాగే వందే భారత్ వంటి అత్యాధునిక రైళ్లను కూడా ప్రవేశపెట్టారు. మేక్ ఇన్ ఇండియా, ఇంకా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది కూడా ఒక అద్భుతమైన పునాది అని మనం చెప్పుకోవచ్చు. UPI యూనిఫైడ్ పేమెంట్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ డిజిటల్ లావాదేవీలను వ్యవస్థగా మన భారత్ నిలిచింది. గ్రామ స్థాయి నుండి నగరాల వరకు కూడా ఈ నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి మనకి వచ్చాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇంకోటి ఏంటంటే, అవినీతిని అరికడుతూ కూడా ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకుల్లోకి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కానీ ఎవరైనా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకొని మనకి అవినీతి రహితంగా కూడా ఇదే చేశారని మనం గొప్పగా చెప్పుకోవచ్చు.
1: దేశంలోని రైతులందరికీ కూడా ఏటా నేరుగా 6,000 రూపాయల ఆర్థిక సాయం కూడా మీరు చెప్పినట్టుగానే పడుతుంది రైతులకి. అంటే ఈ విధంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పేదవర్గం నుంచి మొదలుకొని దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగడంతో పాటు అనేక సంస్కరణలు చేపట్టినారని మీరు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పథకాలతో పాటుగా PM విశ్వకర్మ యోజన, చేతి వృత్తులు, సాంప్రదాయ కళాకారులను ఆదుకోవడానికి మరియు వారి నైపుణ్యాలను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనితో భారతదేశంలో ఉన్నటువంటి చేతి వృత్తుల వారు కావచ్చు, వివిధ రకాల పనులు చేసుకునేటువంటి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, సంబరాలు చేసుకోవటం కూడా మనం అందరం చూసాం, దేశం యావత్తు కూడా చూసింది. దీని కింద తక్కువ వడ్డీతో రుణాలని ఇచ్చి ఆర్థికంగా ఎదిగేటట్లు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా నేను భావించడంతో పాటు, PM స్వనిధి యోజన అనేటువంటిది కూడా వీధి వ్యాపారులకు కూడా, అంటే ఒకవైపు చేతి వృత్తుల వారికి, ఇంకొక వైపు వీధి వ్యాపారులు కూడా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి స్వనిధి యోజన అనేటువంటి పథకం ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు అందించడంలో కావచ్చు, చిన్న సూక్ష్మ వ్యాపారులు అంటే అతి చిన్న పని మొదలుపెట్టి సుమారు ఒక 10 లక్షల వరకు ఆ వ్యాపారాన్ని వాళ్ళు చేసుకోవాలంటే ముద్ర యోజన కింద 10 లక్షల వరకు భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం.
2: శ్రీనివాస్ గారు, ఒక నిమిషం అండి. మీరు చెప్తున్నారు కదా ఇందాక అంటే PMEJP అనేది, దాని గురించి ఒక 2 నిమిషాలు నేను
1: చెప్పండి.
2: అంటే PMEJP మీరు 10 లక్షలే అన్నారండి. అంటే 10 లక్షలు కాకుండా ఏంటంటే దాన్ని 2 విధాలుగా వర్గీకరించారు. అంటే PMEJP అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్రాట్యుటీ ప్రోగ్రామ్ అండి. దీంట్లో SC ST యువత ప్లస్ మహిళలకు, పట్టణ ప్రాంతాల వారికి అయితే 15% సబ్సిడీ, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకైతే గరిష్టంగా 25% సబ్సిడీ. ఇందులో తయారీ రంగానికి వచ్చేసి గరిష్టంగా ఇచ్చే నగదు 50 లక్షలు, సేవా రంగానికి వచ్చేసి 20 లక్షలు అండి. ఇది ఎవరైనా అప్లికేబుల్ చేసుకోవచ్చు, అంటే SC ST BC వాళ్ళు కూడా దీనికి అర్హులు అండి.
1: దీంతో పాటుగా గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో అటల్ పెన్షన్ యోజన అనేటువంటిది తీసుకొచ్చారు. అంటే వివిధ రంగాలలో పనిచేసి, అది కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, వృద్ధాప్యంలో వాళ్ళు పింఛన్ తీసుకొని, అంటే పెన్షన్ తీసుకొని వాళ్ళ జీవితం హ్యాపీగా ఆనందంగా కుటుంబంతో పాటు ఉండేలాగా కూడా అటల్ పెన్షన్ యోజన కూడా తీసుకొని రావటం జరిగింది.
0: అలాగే మహిళా సాధికారత మరియు సంక్షేమం గురించి తీసుకున్నట్టయితే, అది ఉజ్వల యోజన మరియు ముద్రా లోన్స్ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అది ఒక పెద్ద పీట అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాల ద్వారా పేదలకు ఇళ్ల నిర్మాణం అది చాలా స్పీడ్గా చేపట్టడం జరిగింది. వికాస్ బి విరాసత్ బి, అభివృద్ధితో పాటు వారసత్వం, దీని గురించి చెప్పుకున్నట్టయితే ఆధునిక సాంకేతిక పురోగతిని సాధిస్తూనే మరోవైపు దేశ సంస్కృతిని, చారిత్రక వారసత్వాన్ని కూడా కాపాడేందుకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే జాతీయ భద్రత, దేశ సరిహద్దుల భద్రతని పటిష్టం చేయడము మరియు రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, ఆత్మ నిర్భర్ భారత్ సాధించే దిశగా కూడా కీలకమైన చర్యలు చేపట్టారని మనం చెప్పుకోవచ్చు.
3: శ్రీనివాస్ గారు, రైతుల పథకాలు అయితే PM కిసాన్ సమ్మాన్ నిధి, అర్హతలున్న ప్రతి రైతు బ్యాంకు ఖాతాకి 6,000 సంవత్సరానికి 11 కోట్ల పైగా రైతులకు చేరుతున్నాయి. చిన్న సన్నకారు రైతులకు ఆదాయ భరోసా అన్నమాట. PM ఫసల్ బీమా యోజన, పంట నష్టానికి బీమా అన్నమాట. PM మాతృ వందన అని

0: గర్భిణులకు 5,000 ఆర్థిక సహాయం. ప్రెగ్నెంట్ అయి డెలివరీ అయి ఇంటికి వెళ్ళేసరికి. ఇక్కడ ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ గురించి వింటున్నారా? అది ఎంత రీజనబుల్ అంటే ప్రతి సామాన్య పౌరునికి అందుబాటులో వైద్యము. అది అంతకుముందు
1: బీబీనగర్లో
0: వైద్య విద్య, ఆరోగ్య సదుపాయాల విస్తరణ, వైద్య సీట్ల పెంపు, ఇట్లా ఈ ఒక్క ప్రోగ్రామ్ సరిపోదు ఆయన గురించి చెప్పుకోవాలి.
2: ఇంకా మన వరంగల్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మాణము, ఆ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా ఎంత త్వరితగా అభివృద్ధి చేస్తున్నారంటే, ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ కూడా దాన్ని స్టార్ట్ చేశారు. అందులో ఒక 5,000 మంది మహిళలకి ఉద్యోగాలు కూడా ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటున్నారు. అంటే మన దగ్గర కూడా అభివృద్ధి ఎంత ఉంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే 3 తలాక్ రద్దు అనేది కూడా మహిళల పట్ల చెప్పుకోవాల్సిన విషయం అని నేను అనుకుంటాను. ఎందుకంటే అది కూడా చేశారు
0: ఆయన. ఎప్పుడు డిఫరెన్స్ ఏం చూపించలే ఆయన. మైనార్టీల అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసారు. సో విద్య, స్కాలర్షిప్లు, ఆర్థిక సహాయం చాలా చేశారు.
1: భారతదేశం, ప్రపంచమంతా కూడా కరోనా సమయంలో ఎంత భయపడిందో బాధపడిందో మనందరికీ తెలుసు. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా దేశ ప్రజలందరినీ కూడా తమ కన్న బిడ్డల వలె చూసుకోవడం మనందరికీ తెలుసు కదా. వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్తున్నా కూడా వాళ్ళ ఫోన్లో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అని ఒక యాప్ క్రియేట్ చేసి ఏ దేశానికి వెళ్ళినా కూడా ఫోన్ ఓపెన్ చేసి యాప్లో మేము వ్యాక్సిన్ తీసుకున్నాము అని చూపించడం అనేటువంటిది ప్రపంచంలోనే ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా భారతదేశ ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా పెట్రోల్ విషయం కానీ, డీజిల్ విషయం కానీ, నిత్యావసర వస్తువులు కూడా ఎక్కడ అప్ అండ్ డౌన్ కాకుండా ప్రతి ఒక్కరికి అందేలా చూసుకోవడం, భారతదేశం బాగుంటుంది, మీరందరూ కూడా బాగుండండి అని కేంద్ర ప్రభుత్వం నుంచి మెసేజ్ రావడం, ఎప్పటికప్పుడు కూడా భారత ప్రభుత్వం మోదీ గారు ప్రజలకి మన్ కీ బాత్ ఆల్ ఇండియా రేడియోలో వారు మాట్లాడడం, దేశ ప్రజల్ని ఉద్దేశించి వారు ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా రేడియో కేంద్రంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి మానవాళికి ప్రతి విషయం పూసగుచ్చినట్లు చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మా అందరి పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: మన్ కీ బాత్ ప్రోగ్రాం వల్ల ఏంటంటే కొత్తగా ఏ ఒక పరికరం కనిపెట్టినా కూడా దాన్ని గుర్తించి మోదీ గారు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడడం, సంభాషించడం అనేది ఎంత అదృష్టం అంటే, ఒక నార్మల్ డ్రోన్ మహిళ అని ఆ మహిళకి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడడం ఎంత అదృష్టంగా భావిస్తుండే. అంటే ఈ రకంగా ఇంత చిన్న చిన్న విషయాలు కూడా గుర్తించే విధంగా ఆయన పాలన ఉంది అంటే అది కూడా విన్నారు.
1: మంజులారెడ్డి గారు, ఇంకొక విషయం, గత 12 సంవత్సరాలుగా మన అందరం చూస్తున్నాం టీవీలలో పద్మశ్రీ అవార్డ్స్ కానీ పద్మ అవార్డ్స్ కానీ, అతి సామాన్యమైనటువంటి అంటే జెన్యున్గా వీళ్ళు ప్రకృతి కోసం చేస్తున్నారా, పర్యావరణం కోసం చేస్తున్నారా, నైపుణ్యానికి వెలికి తీస్తున్నారా, అట్లాంటి వాళ్ళను ఎంతోమందిని గుర్తించి వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి అంశం. అందరిని గుర్తించారు ఇక్కడ.
0: కళలు, మారుమూల, అవి గుర్తించి
1: అవన్నీ కూడా
2: సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి మన వికసిత భారత్ అంటే భారతదేశాన్ని ముందడుగులో ఉంచడంలో తను ఇంకా కృషి చేస్తూనే ఉంటాడు. అందులో మేము కూడా భాగస్వామ్యమై ఇలాంటి విషయాలలో ఇంకా ముందంజలో ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
1: అదే కాకుండా ఇందాక మనం వందే భారత్ ట్రైన్స్ గురించి విన్నాం కదా, అదే హై స్పీడ్ అంటే అంతకంటే హై స్పీడ్ ట్రైన్స్ కూడా రాబోతున్నాయి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో.
0: ఇంకొక విషయం ఏంటంటే ఎవ్వరు కూడా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ పెద్దవాళ్ళు కూడా హెల్త్ బాగా చూసుకో అది ఇది అని చెప్తారు, కానీ ఆయన ఏ మీటింగ్లో కూడా ముందు యువత కానీ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండండి అనే మెసేజ్ ఇస్తారంటే, అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి అందరూ ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్ గురించి మీరు హెల్దీగా ఉండండి, హెల్దీగా ఉండండి అని స్టార్ట్ చేస్తారు. సో ఆయన మెసేజ్ని అందరూ సీరియస్గా తీసుకుంటే దాదాపు 70% పీపుల్ హెల్త్ మెయింటైన్ చేయాలనే ఆలోచన కూడా వస్తుంది కదా.
1: అదేవిధంగా 1 జూన్ నాడు యోగా డే చేయాలనేటువంటి ఆ రోజు, మిగతా రోజులకి అదొక ప్రత్యేకమైనటువంటి రోజు. అది అంటే ఆ రోజునే ఎందుకు చేయాలని చాలా మందికి తెలియదు అనమాట. అదొక ప్రత్యేకమైనటువంటి రోజు, దాని విశేషం కూడా ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్లో అట్లా వెతికితే గనక దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. ఆ విధంగా భారతదేశంలో పుట్టినటువంటి యోగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు మోడీ గారు తీసుకున్నటువంటి చొరవ వల్ల అంటే ప్రపంచ వేదికలపై ఇవాళ యోగా చేస్తున్నారు అని అంటే

0: దానికి ప్రధానమైనటువంటి కారణం శ్రీ నరేంద్ర మోదీ గారు అని మనం తప్పకుండా విశ్వసించాలి. వారిని ఈ విషయంలో మనం అందరం కూడా గొంతెత్తి చాటాలి. ఇప్పటివరకు ఈ చర్చలో పాల్గొన్న గార్లపాటి మంజులారెడ్డి గారికి, గుజ్జుల వసంత మహేందర్రెడ్డి గారికి, మునిగాల పద్మ గారికి, మాధం పద్మజాదేవి గారికి మనస్ఫూర్తిగా ఆల్ ఇండియా రేడియో నుంచి అభినందనలు తెలియజేస్తూ, పుష్కర కాలం పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సంస్కరణలు, భారతదేశ ప్రజలందరూ కూడా బాగుండాలని తీసుకొస్తున్నటువంటి పథకాలు, భారతదేశం విశ్వగురువుగా ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పి వాళ్ళ ఆలోచన ఇప్పటి వరకు చర్చలో పంచుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం శక్తివంతంగా ముందుకు వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి కోటానుకోట్ల మంది ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంకా అనేక పథకాలు తీసుకొచ్చి, అనేక సంస్కరణలు తీసుకొచ్చి, రాబోయేటువంటి అతి తక్కువ రోజుల్లో భారత్ ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా ఉండడానికి వారికి శక్తి మరింత రావాలని మనందరి పక్షాన కోరుకుంటూ, ఈ చర్చలో పాల్గొన్న మీ అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
1: శ్రోతలు, ఇంతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కర కాల పాలనలో వివిధ రంగాలలో జరిగిన అభివృద్ధి గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతులు జి మంజులారెడ్డి, ఎం పద్మజాదేవి, జి వసంత, ఎం పద్మ, అనుసంధానం శ్రీ పి శ్రీనివాస్.
2: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
3: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
4: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: కార్యక్రమంలో సినీ గీతం విందాం. అంకురం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట వినండి.

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ముఖాన మొటిమల.
5: సై బాల్.
4: గజ్జా బబ్బల.
5: సై బాల్.
4: నడుగులో తామరా.
5: సై బాల్.
4: బుర్రద పుల్ల.
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి. సై బాల్.
7: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
8: కార్యక్రమంలో మరో సినీ గీతం విందాం. చంద్రముఖి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన భువనచంద్ర గీతం వినండి. సంగీతం విద్యాసాగర్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

0: జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ప్రీమియర్ బీ స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో అర్షం నీలమ్మ బృందం ఆలపించే జానపద గేయాలు వింటారు.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: శ్రోతలు, జానపద సంగీత కార్యక్రమంలో అర్షం నీలమ్మ బృందం ఆలపిస్తున్న జానపద గేయాలు వింటున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, జానపద సంగీత కార్యక్రమంలో అర్షం నీలమ్మ బృందం ఆలపిస్తున్న జానపద గేయాలు వింటున్నారు.

0: इस बहादुरी के लिए दिल्ली पुलिस की ओर से कशिका को 1000 रुपए का इनाम और प्रमाण पत्र मिला।
1: अभी आप सुन रहे थे कार्यक्रम बहादुर कशिका, और अब इसी के साथ हमारा आज का उमंग प्रसारण यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
2: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार। उमंग, उमंग, उमंग, उमंग।
3: శ్రోతలు, ఇంతవరకు ఎన్సిఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై సుమధుర గీతమాలిక చిత్రసీమ వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. వేగుచుక్కలు చిత్రం కోసం ఆర్ నారాయణమూర్తి సంగీతం అందించగా ఎంఎం కీరవాణి ఆలపించిన అందశ్రీ గీతం.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి. అంతఃపురం చిత్రం కోసం ఇళయరాజా చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం ఇళయరాజా.

ఆయుధం చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా శంకర్ మహాదేవన్ స్వర్ణలత ఆలపించిన వరంగల్ శ్రీనివాస్ గీతం వినండి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య ఆలపించిన చంద్రబోస్ గీతం, చక్రి సంగీతం.

0: తక్కువ వడ్డీ లోను కావాలా? నేను యాప్ ద్వారా. అరే వా
1: చిక్కు, తెలియని యాప్తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ప్రీమియర్ బీ స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, బైకర్ చిత్రం కోసం హరిహరన్ ఆలపించిన కృష్ణకాంత్ గీతం. సంగీతం గిబ్రన్.

0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి. పెద్ద చిత్రం కోసం మోహిత్ చౌహాన్ ఆలపించిన బాలాజీ గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా

0: వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: చిత్రసీమలో చివరిగా వినండి నిన్ను కోరి. ఈ చిత్రం కోసం కార్తీక్ చిన్మయి ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, గోపీసుందర్ సంగీతం.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలు దాటి 12 సెకండ్లు. ఇక ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. G7 శిఖరాగ్ర సదస్సులో భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటున్న నేపథ్యంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమావేశం జరుగుతుంది. ప్రపంచ దేశాల దృష్టి ఈ సమావేశంపైన కేంద్రీకృతమై ఉంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి పంట వ్యర్థాల నిర్వహణపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజాప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లు విక్రమార్కను కలిసి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన సానుకూల హామీతో తాము సంతృప్తి చెందామని, ఈ నెల 18వ తేదీన చేపట్టదలిచిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నామని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. హైదరాబాద్లోని తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతిని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు నిన్న సందర్శించారు. అమరజ్యోతి ప్రాంగణంలో నిర్మించిన వివిధ గదులను పరిశీలించిన కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఆడియో విజువల్ రూమ్ను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కమిటీ చైర్మన్ కె కేశవరావు నేతృత్వంలో అమరజ్యోతి కేంద్రంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించారు. నాణ్యమైన విద్య అందించాలంటే విద్యావేత్తలు ఉన్నత స్థాయి పరిశోధనలు నిర్వహించి వాటిని పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ఇన్ఫ్లిప్నెట్ పరిశోధన సేవలు అనే అంశంపై పరిశోధక విద్యార్థులకు నిన్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరిగే గ్రూప్ ఏ 2వ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆదరించే సంపూర్ణ వినోదం. 10:09:55 ఎగ్జాక్ట్గా ఎవర్ గ్రీన్ హిట్స్కి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈరోజు మనం ప్లే చేసుకుంటాం సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ ట్రాక్స్ ఆఫ్టర్ 2000, 2000 సంవత్సరం తర్వాత వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుందాం. ఆల్రెడీ చాలా మెసేజ్లు ఉన్నాయి. ఫస్ట్ మనకి లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుంచి మనకి మెసేజ్ చేశారు, ఏదైనా ఒక మంచి పాటని ఎవర్గ్రీన్ హిట్స్గా మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీకోసం ప్లే చేస్తాం.

లక్ష్మీనారాయణ గారు అండ్ కరీంనగర్ నుంచి మెసేజ్ చేశారు వీరు. అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ప్రొద్దుటూరు, మోతే, కృష్ణ, సంతోష, స్పందన, శివ, సాయిరాములు, రాములమ్మ మనకు మెసేజ్ చేశారు ఒక మంచి పాట మా కోసం ప్లే చేయండి సార్ అంటూ. కృష్ణా జిల్లా పెడన నుండి వీరా కనకరావు పార్వతి గారు మెసేజ్ చేశారు ఒక పాట కావాలి మా కోసం అంటూ. తప్పకుండా అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సిహెచ్ సోమయ్య మనకు మెసేజ్ చేశారు సూర్యపేట నుంచి ఒక మంచి పాట కావాలి అంటూ. అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, గీతానగర్ హైదరాబాద్ నుంచి మనకు మెసేజ్ చేశారు ఒక మంచి పాటని మా కోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా ప్లే చేద్దాం అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ యాజ్ నిజార్ గారు పాడిన పాట స్టేట్యూ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 10:17:15 ఎగ్జాక్ట్గా ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఈరోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్గా 2000 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని సెలెక్ట్ చేసుకుని పాటలు ప్లే చేసుకుంటున్నాం. అండ్ మీరు కూడా ఈ టైం బౌండ్లో ఆఫ్టర్ 2000 2000 సంవత్సరం తర్వాత అండ్ ఇప్పుడు 2026 ఈ 26 ఇయర్స్లో వచ్చిన మీరు వినాలి అనుకుంటున్న సూపర్ హిట్ ట్రాక్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. శుభోదయం సార్, మాకోసం ఏదైనా పంచి పాట వేయండి అన్నారు. సూపర్ అండి. నిజామాబాద్ నుంచి అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు. డెఫినెట్గా మీకోసం ఒక మంచి పాట నేను ప్లే చేస్తానండి. రైట్, అలాగే హఫీజుద్దీన్ షాను, ఎండి సాజిదుద్దీన్, జక్రాన్పల్లి మండల్, ఆర్గుల్ విలేజ్ నుంచి మనకి మెసేజ్ చేశారు, ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా అండి. అలాగే రాజన్న, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాన్విక, చాణిక్య కూడా మెసేజ్ చేశారు, ఒక మంచి పాటని ఏదైనా మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీ అందరి కోసం ఒక సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేస్తా. దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, స్టే ట్యూన్.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజనా సే లోన్ మిలా, ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:30 minutes 25 seconds టుడే క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మా కోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపిస్తారా అంటూ మెసేజ్ చేశారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఒక పాట కావాలి అంటూ అడిగారు. డెఫినెట్గా ఆ పాట డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు, బట్ 2000 తర్వాత వచ్చిన సాంగ్స్ని మనం ప్లే చేసుకుంటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్గా ఈరోజు. గుడ్ మార్నింగ్ అండి. ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి గడ్డ, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతి, బాబు, లావణ్య, దుర్గా మెసేజ్ చేశారు. వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి, రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షిపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ ఉన్నారు. అలాగే

సునీల్ రాజ్ విష్ణు యాదవ్ ఎయిర్పోర్ట్ బేగంపేట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎల్గందుల, పద్మశారి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జూగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ గుణ ఉన్నారు. ఒక మంచి పాట కావాలి అంటూ చెప్పల్ బజార్ నుంచి మాడిశెట్టి కొండలరావు గారు మెసేజ్ చేస్తారు. ఒక మంచి సాంగ్ని ఏదైనా మా కోసం ప్లే చేయండి అంటూ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్ఫర్మేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్ఫర్మేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 10:45:40 ఎగ్జాక్ట్గా ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఫిదా సినిమా నుంచి హేమచంద్ర పాట విన్నారు మీరు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, మూసాపేట్ మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎనీ సాంగ్ ప్లీజ్ సార్ అంటూ మెసేజ్ చేశారు. అలాగే వెంకటేష్ నందిపేట్ నుంచి మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ. నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి మెసేజ్ చేశారు.

సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గేష్, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజేశ్వర్ ఒక మంచి పాట కావాలి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా. కట్ల సతీష్, సుమలత, రాంపూర్ నుంచి నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, కట్ల వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారంట ఆ మెసేజ్లో. తప్పకుండా అండి. షేక్ అబ్దుల్ అలీ, నిగార్, పర్వీన్, ఉదయభాను, మీనా, సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత్ ఒక మంచి పాట కావాలి అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ ఆటోనగర్ సీఎం రోడ్ నుంచి మా కోసం ఒక పాట కావాలి అంటూ నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ కూడా మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మనం 2000 తర్వాత వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. ప్లీజ్ ప్లే ఎనీ హిట్ సాంగ్ అంటూ మెసేజ్ చేశారు ఎవరు, ఆదిభట్ల నుంచి కరాడి గోపి కిషన్ ఉమావతి గారు. తప్పకుండా అండి. పద్మశాలి చేనేత, హన్మకొండ జిల్లా అంబాల శ్రీరాములపల్లె, ఖ్యాతం రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్ శ్రీరాములు, తాటిపాముల ఉపేందర్, దేవేంద్ర, చింతకింది శ్రీనివాసు, ఇప్పలపల్లి శ్రీనివాసు, గంగాధర్ శ్రీనివాసు, మల్లేశం సాంభయ్య, మాకోసం ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మునహరి యశోద, జానకి రాజు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ. అలాగే పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ ప్రగతి నగర్ నుంచి ఎన్ మల్లేశం, ఎన్ రమ్య, ఎన్ లక్ష్మీరాయ్ మెసేజ్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ ఏది ఏదైనా మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్. బట్ దానికంటే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, స్టే ట్యూన్డ్.
2: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
3: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ టీపీఎస్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, టీచర్లు, స్థానికులతో కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. భారతదేశం అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా మెట్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు అన్ని అర్హతలతో సిద్ధంగా ఉందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో మూసగాళ్ల పట్ల ప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. ఎన్టీఏ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ ఒక ప్రకటనలో తెలియజేశారు. గుర్తింపు పొందిన సంస్థల నుండి డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ లేదా మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ పూర్తి చేసి ఉండాలని చెప్పారు. జర్మన్ భాష ధృవీకరణ తప్పనిసరిని, అయితే అభ్యర్థులకు టామ్కామ్ సంస్థ స్వయంగా ఉచితంగా ఏఐ స్థాయి నుండి జర్మన్ భాష శిక్షణ అందిస్తుందని వివరించారు. రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల టెండర్లలో 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో చెప్పారు. తెలంగాణ పోలీస్ సెట్ 2026 చివరి విడత ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా నిన్న నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు 3,381 మంది అభ్యర్థులు హాజరైనట్లు పోలీస్ సెట్ కౌన్సిలింగ్ కన్వీనర్ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలియజేశారు. న్యూస్ ఫోటోగ్రాఫర్ల కోసం కర్ణాటక మీడియా అకాడమీ ఫోకస్ ఆన్ న్యూస్ పేరుతో జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీని ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచే మొదటి 3 ఉత్తమ ఛాయాచిత్రాలకు వరుసగా 35,000, 25,000, 15,000 రూపాయల నగదు బహుమతులు అందజేస్తారు. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత జట్టు 2-1 గోల్స్ తేడాతో జపాన్ ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శుభోదయం శ్రోతలందరికీ, స్వాగతం సుస్వాగతం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటారు మరి కాసేపట్లో స్టూడియో క్లాక్లో. సమయం 11:03 అవుతోంది. నేను మీ ఆర్జే పవన్ వెల్కమ్ చెప్తున్నాను. ఇప్పటి నుంచి 3 గంటల వరకు అలా మ్యూజికల్ జర్నీలో సాగిపోదాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు బుధవారం, గుర్తుకొస్తున్నాయిలో ఒక ప్రముఖ

0: సంగీత దర్శకుడు గురించి గుర్తు చేసుకుందాం. మరి ఆయన ఎవరంటే, ఆయన అందరిలాంటి సంగీత దర్శకుడు కాదు, ఆయన వేరే. ఎందుకంటే తనదైన బీట్ మ్యూజిక్తో శ్రోతలను డిస్కో ఆడించే రింగ్ మాస్టర్ ఆయన. చాలామంది ట్రెండ్ ఫాలో అవుతారు, కానీ ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేశారు. అందుకే ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యారు. తన గానంతో అందరినీ మెస్మరైజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన డిస్కో సింగర్ ఆయన. కేవలం తన మ్యూజిక్ అండ్ సాంగ్స్తో, తనదైన ప్రత్యేక గెటప్తో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న గోల్డెన్ మ్యాన్ ఆయన. ఒంటి నిండా బంగారం ధరించడం వల్ల ఏమో ఎన్నో భాషల్లో గోల్డెన్ హిట్స్ అందించారు ఆ సంగీత దిగ్గజం. మరి అగ్రభాగం బాలీవుడ్లో సంగీతం అందించిన, తెలుగులో కూడా 12-13 చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చారు ఆయన. ఒక జనరేషన్ని తన సంగీత సుస్వరాల్లో ఓలాడించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. సినీ ప్రస్థానం గురించి ఇవాళ గుర్తుకొస్తున్నాయో గుర్తు చేసుకోబోతున్నాం. మరి గోల్డెన్ మ్యాన్ అనగానే మీకు ఒక రూపం వచ్చేసే ఉంటుంది. ఎవరు ఆయన గుర్తుపట్టండి. ఆయన సంగీతం అందించిన ఒక సినిమాలోంచి పాట ప్లే చేయబోతున్నాను నేను. ఆ పాట విన్న తర్వాత మీకు ఇంకా ఈజీగా తెలిసిపోతుంది ఆయన ఎవరు. మరి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో ఒక సంగీత దర్శకుడి సినీ ప్రస్థానాన్ని. స్టే ట్యూన్డ్.
1: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగును నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను
2: నిర్మించాం. పన్నెండేళ్లు
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి గుర్తుకొస్తున్నాయి.
3: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ తో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఎస్, 11:13 స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ సంగీత దర్శకుడి గురించి గుర్తు చేసుకుందామని చెప్పాను. అలాగే ఆయన కంపోజ్ చేసిన దొంగ పోలీస్ సినిమా నుంచి ఒక పాట ప్లే చేయగానే మన శ్రోతలందరూ కూడా చాలా కరెక్ట్గా గెస్ట్ చేసి నాకు చాలామంది ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు పంపించారు. పంపించిన ప్రతి శ్రోతకి పేరు పేరున ధన్యవాదాలండి. గోల్డెన్ మ్యాన్ అనగానే వెంటనే తెలిసిపోతుంది మరి ఆయన ఎవరని చెప్పి. ఎస్, హీఈస్ నన్ అదర్ దాన్ బప్పి లహరి. డిస్కో బీట్లతో 70-80 దశకాల్లో దేశ సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు, గాయకుడు అండ్ డిస్కో కింగ్ బప్పి లహరి. అయితే బప్పి లహరి అస్సలు పేరు అలోకేష్ లహరి. వెస్ట్ బెంగాల్లోని జల్పాయిగురిలో 1952 నవంబర్ 27 పుట్టారు ఆయన. ఆయన తండ్రి అపరేష్ లహరి కూడా ప్రముఖ బెంగాలీ గాయకుడు. తల్లి బన్సారీ లహరి కూడా మ్యూజిషియనే. తల్లిదండ్రుల నుండి స్వతహాగానే బప్పికి కూడా సంగీతంపై మనస్సు మళ్ళింది. మరి ఇంట్లోనే మ్యూజిక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువైపు మనం సహజంగానే అట్రాక్ట్ అవుతాం కదా. అలాగా 3 ఏళ్ల వయసులోనే తబలా వాయించేవారు బప్పి లహరి. బప్పి లహరి సెల్ఫ్ మేడ్ మ్యూజిషియన్. ఆయన ఎవరి దగ్గరో రోజుల తరబడి సంగీతం నేర్చుకున్న వ్యక్తి కాదు. ఇలా చూడగానే అలా పట్టేసేవాళ్ళు. అండ్ సినిమా ఇండస్ట్రీలో కూడా అతన్ని ఆయన చెక్కుకున్న వ్యక్తి. బప్పి లహరి సంగీతంలో కొత్త ఒరవడి సృష్టించారు. అందుకే నేను అన్నాను ఆయన డిఫరెంట్ అని. బప్పి లహరి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా తెలుగులో కూడా ఒక దశాబ్దం పాటు పలు హిట్ సినిమాలకి మ్యూజిక్ చేశారు. బప్పి లహరిని తెలుగు సినిమాలకి పరిచయం చేసిన ఘనత మాత్రం సూపర్ స్టార్ కృష్ణ గారికి దక్కుతుంది. ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన సింహాసనం సినిమాతో బప్పి లహరి మొదట తెలుగు సినిమాకి మ్యూజిక్ అందించారు. అండ్ తన పాటలతో సినిమాను మరో రేంజ్కి తీసుకెళ్లారు. అలా సింహాసనం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బప్పి లహరి ఒక దశాబ్దం పాటు తన బీట్ మ్యూజిక్తో, రాక్ మ్యూజిక్తో టాలీవుడ్ ప్రేక్షకుల చేత స్టెప్లేయించారు. మరి సింహాసనం సినిమా నుంచి ఆయన కంపోజ్ చేసిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం. విన్న తర్వాత గుర్తుకొస్తున్నాయో బప్పి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి

0: వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: 11:22 అవుతోంది ఎగ్జాక్ట్గా. గుర్తుకొస్తున్నాయిలో డిస్కో కింగ్ ఆఫ్ ఇండియా బప్పీ లహరి గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాం కదా. అండ్ ఈరోజు బప్పీ లహరి గారి పాటలు వింటే 90s కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుంది. ఈరోజు ఆయన కంపోజ్ చేసినవన్నీ కూడా 90s

0: తెలుగు
1: 11:22 అవుతోంది ఎగ్జాక్ట్గా. గుర్తుకొస్తున్నాయిలో డిస్కో కింగ్ ఆఫ్ ఇండియా బప్పీ లహరి గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాం కదా. అండ్ ఈరోజు బప్పీ లహరి గారి పాటలు వింటే 90s కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. ఈరోజు ఆయన కంపోజ్ చేసినవన్నీ కూడా 90s నుంచి 97-98 లోపల, ముఖ్యంగా ఎక్కువగా మోహన్ బాబు గారికి, చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, సుమన్ గారికి వీళ్ళకి ఎక్కువగా మ్యూజిక్ అందించారు ఆయన. కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆయనకి తేనె మనస్సులు సినిమాతో మళ్ళీ ఇంకొకసారి కంటిన్యూషన్ ఇచ్చారు, అది కూడా హిట్ అయింది. ఇండియన్ సినిమాకి డిస్కో మ్యూజిక్ని పరిచయం చేసిన గొప్ప ఘనత బప్పీ లహరి గారికే దక్కుతుంది. 3 generations తన పాటలతో రూతలుగించారు ఆయన. సినిమా పాట అంటే శాస్త్రీయ సంగీతం అనే ట్రెండ్ని బ్రేక్ చేసి తనదైన బాణీలతో మజా ఏంటో చూపించిన ఎనర్జెటిక్ మ్యూజిషియన్ బప్పీ లహరి. భారతీయ సినీ సంగీతంలో ఆయన ప్రయత్నించని ప్రయోగం అంటూ లేదు. 2 years 12 సిల్వర్ జూబ్లీ సినిమాలకి మ్యూజిక్ అందించి వన్ అండ్ ఓన్లీ బప్పీ అనిపించుకున్నారు ఆయన. అండ్ ఒకే ఏడాదిలో ఏకంగా 33 180 ట్యూన్స్ కట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించిన ద గ్రేట్ మ్యూజిషియన్ బప్పీ లహరి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న పాట గ్యాంగ్ లీడర్ సినిమాలోది. గ్యాంగ్ లీడర్ సినిమాలో ఈ పాట సృష్టించిన ప్రభంజనం అంతా అయిందా కాదు, మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులతో మొత్తం టాలీవుడ్నే కాదు యావత్ ఇండియానే ఊపేసిన పాట ఇది. మరి ఆ పాటకి మ్యూజిక్ ఇచ్చింది బప్పీ లహరి. ఒక్కసారి 90s వెళ్ళిపోదామా ఈ పాట వింటూ? స్టే ట్యూన్డ్. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు మీ పవన్తో.

0: తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశం ఏది? భారత్. భారతీయుడు అయినందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: బపిల్ హర్ గారు కంపోజ్ చేసిన మరొక సూపర్ హిట్ నెంబర్ ఇది. బ్రహ్మ సినిమాలోది కేజేఎస్ దాస్ గారు చిత్రగారు పాడింది. ఈ పాటని రాసింది జాలాది గారు. జాలాది గారు చాలా తక్కువ పాటలు రాసినా ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాటలు రాశారు. ముఖ్యంగా ఆయనకి పల్లె పదాల మీద ఎంత పట్టుందో చెప్పడానికి ఈ పాట మరొక నిదర్శనం. ఇందులో ఆయన వాడిన పదాలు ఎమ్మలో అని కానీ లేకపోతే జుంటె తేనె, ములుకు సూదులు, ఇవన్నీ కూడా జాలాది గారి రచనా పటిమకి నిదర్శనం అన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా బప్పి లహర్ గారి గురించి గుర్తుకొస్తున్నారు మరిన్ని విశేషాలు. స్టే ట్యూన్డ్.
1: నాకు ఐటీ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చేసినట్లే. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
3: ఐపీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్స్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ఐసెట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.
4: గుర్తుకొస్తున్నాయి Go retro with Akashvani Telugu.

11:37 స్టూడియో క్లాక్లో టైం గుర్తుకొస్తున్నాయిలో సంగీత దర్శకుడి స్పెషల్లో బప్పీ లహరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. బప్పీ లహరి గారిని బప్పీదా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు ఆయన ఫ్యాన్స్. అలాగే ముఖ్యంగా బెంగాల్లో ప్రజలు ఆయన్ని బప్పీదా అంటారు. బప్పీదా పాట ఎంత వైవిధ్యమో ఆయన ఆహార్యం కూడా అంతే విభిన్నం. నిండైన విగ్రహం, కూలింగ్ గగుల్స్, జులపాల జుట్టు, ఒంటి నిండా బంగారు నగలు, చూడగానే ఆకర్షించే రూపం బప్పీ సొంతం. అందుకే అప్పట్లో గోల్డెన్ మ్యాన్గా సినీ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు బప్పీదా. అలాగే ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్లో సింథసైజ్డ్ డిస్కో మ్యూజిక్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. తర్వాత దాన్ని, ఆ ట్రెండ్ని ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఫాలో అయ్యారు, ఇప్పటికీ అవుతున్నారు కూడా. హిందీ, తెలుగు, బెంగాలీ, తమిళ్, కన్నడ, గుజరాతీ చిత్రాలకు బప్పీ సంగీత దర్శకుడిగా పనిచేశారు. డిస్కో కింగ్గా పేరున్నా కూడా కేవలం డిస్కో పాటలకి ఆయన పరిమితం కాలేదు. అలా అని కేవలం రాక్ మ్యూజిక్కి మాత్రమే బప్పీ పరిమితం కాదు, ఎన్నో అద్భుతమైన మెలోడీస్ని కూడా కంపోజ్ చేశారు బప్పీ లహరి. మరి అలాంటి ఒక వండర్ఫుల్ మెలోడీ మీకోసం ప్లే చేయబోతున్నాను నేను రౌడీ అల్లుడు సినిమా నుంచి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: सारे हिंदुस्तान में ऊर्जा भर देता है, सारे हिंदुस्तान में चेतना भर देता है.
0: 12 विश्वासम, अभिवृद्धि, प्रजा संक्षेमम.
2: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.
3: అవుతోంది స్టూడియో క్లాక్లో. గుర్తుకొస్తున్నాయిలో బప్పీలహరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన కంపోజ్ చేసిన వండర్ఫుల్ మెలోడీస్ అండ్ బీట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఒక్కసారి 90s వెళ్ళిపోతున్నాం మనం. చిన్నప్పుడు మనం కూడా ఈ పాటలకి డ్యాన్స్ వేసే ఉంటాం, ఒకసారి గుర్తెచ్చుకోండి. బప్పీలహరి నుంచి పాట వస్తోంది అంటే దేశమంతా ఊలాలా ఊలాలా అంటూ ఊగిపోవాల్సిందే. ఓ పాటను కంపోజ్ చేసిన, తానే స్వయంగా పాడిన, ఆ పాట ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడం బప్పీదా స్పెషాలిటీ. అందుకే ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. మరి సింహాసనంతో మొదలై తెలుగులో స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, సామ్రాట్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్స్పెక్టర్, బ్రహ్మ, రౌడీ గారి పెళ్ళం, దొంగ పోలీస్, బిగ్ బాస్, నిప్పురవ్వ, ఖైదీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ చేసి టాలీవుడ్లో ప్రేక్షకుల చేత స్టెప్లేయించారు బప్పీలహరి. చిలుకా క్షేమమా పాటతో పాటు బోయవాని వేటుకు అనే పాటలు బప్పీలోని వర్సటాలిటీని పరిచయం చేశాయి. కృష్ణగారితో పాటు చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ గారు లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా పనిచేశారు బప్పీలహరి. చివరిగా ఆయన పాట పాడిన తెలుగు సినిమా ఏంటో తెలుసా? చెప్తాను మరి, కాసేపట్లో ఆలోచిస్తూ ఉండండి. అందుకన్నా ముందు రౌడీ గారి పెళ్ళాం సినిమాలోంచి బప్పీలహరి కంపోజ్ చేసిన ఒక సాంగ్ విందాం. స్టే ట్యూన్డ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: గతంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళొస్తే అక్కడి సదుపాయాల గురించి ఎంతగానో మెచ్చుకునేవారు. కానీ నేడు అటల్ సేతు, సుదర్శన్ సేతు, చినాబ్ రైల్వే వంతెన, బోగీబిల్ బ్రిడ్జ్, అటల్ టనల్, పంబన్ సముద్ర వంతెనని చూడండి, ప్రతి గమ్యాన్ని అవి చేరువ చేస్తున్నాయి. ఇంకా ప్రయాణం కూడా ఆనందంగా నడుస్తుంది.
1: 21వీ సదీ కా భారత్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే జిస్ నయే యుగ్ మే ప్రవేశ్ కర్ రహా హై వో అభూతపూర్వ హై అకల్పనీయ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: అవుతోంది స్టూడియో క్లాక్ లో. అరే, అప్పుడే ఇంత టైం అయిపోయిందా అనిపిస్తోంది. బప్పిలహరి గారి సాంగ్స్ వింటూ మనం నిజంగా టైమే మర్చిపోతాం కదా. అంత పవర్ ఉంది బప్పిలహరి గారి మ్యూజిక్కి. ఇప్పటికీ మిథున్ చక్రవర్తి గారు ఏదైనా కార్యక్రమంలో ఆయన పరిచయం చేయాల్సి వస్తే ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ పాటనే ప్లే చేస్తారు. మరి ఆ ఇమేజ్ మిథున్ గారికి ఇచ్చింది ఖచ్చితంగా బప్పిదానే అని చెప్పాలి. బిగ్ బి అమితాబ్ బచ్చన్తో 1985లో చేసిన షరాబీ చిత్రంతో ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు బప్పిలహరి మొదటిసారిగా. అలాగే 6 times ఆయన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కి నామినేట్ అయ్యారు కూడా. 2018లో అదే ఫిల్మ్ఫేర్ నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. బప్పిలహరి భార్య, పిల్లలు అంతా మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. తెలుగులో చివరిగా ఆయన రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో తారారంపం పాట పాడారు బప్పిలహరి. అండ్ రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు బప్పిదా, కానీ సక్సెస్ కాలేకపోయారు. అలాగే బప్పిలహరి నటుడు కూడా, కొన్ని సినిమాల్లో నటించారు కూడా. 2016లో వచ్చిన యానిమేటెడ్ మూవీ మోనాలో టమాటావో పాత్రకి తన వాయిస్ అందించారు బప్పి. ఇక చివరిగా ఆయన పాడింది 2020లో వచ్చిన టైగర్ ష్రాఫ్ యాక్ట్ చేసిన బాగీ 3 అనే సినిమాలో. 2022 ఫిబ్రవరి 15 బప్పిలహరి మనందరినీ భౌతికంగా వీడి వెళ్ళిన, ఆయన వదిలి వెళ్ళిన సంగీతం ఎప్పుడు ఆయనలాగే వన్నె తగ్గని బంగారమే కాదంటారా? ఇది బప్పిలహరి గారి గురించి గుర్తుకొస్తున్నాయి. స్టే ట్యూన్డ్.
4: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 నుండి 4 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 12:05 కావస్తోంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి వింటారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తగ్గని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: 12:12 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో మీరు వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. నా హృదయంలో నిదురించే చెల్లి సినిమా నుంచి టైటిల్ సాంగ్ విన్నారు కదా. ఏవిఎస్ ఆదినారాయణ గారి సాహిత్యం, శ్రీ సంగీతంలో బాలుగారు పాడిన పాట అది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మరి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఏ విషయం గురించి మాట్లాడుకుందాం? జూన్ నెల మొదలైపోయింది, ఆల్రెడీ సగం అయిపోయింది. జూన్ నెల మొదలైందంటే చాలు, ఆకాశంలో తొలకరి మబ్బులతో పాటు పేరెంట్స్లో ఆందోళన మేఘాలు కూడా కమ్ముకుంటూ ఉంటాయి. ఎందుకంటే స్కూల్స్ రీఓపెన్ అయి కొత్త క్లాసెస్లోకి అడుగు పెడుతున్నామనే హుషారు పిల్లలకుంటే, తల్లిదండ్రులకి మాత్రం రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. సరే, ఒకళ్ళు వర్కింగ్, ఒకళ్ళు హోమ్ మేకర్ అయితే కొంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇద్దరిని మేనేజ్ చేయడం. అదే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయితే వాళ్ళకుండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. పెద్దవాళ్ళ తోడున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇలా రకరకాల ఇబ్బందులు ఫ్యామిలీకి డిఫర్ అవుతూ ఉంటాయి. సరే, యాక్చువల్గా అయితే మొన్న సోమవారం నుంచే స్టార్ట్ అయినాయి స్కూల్స్. కాకపోతే సోమవారం అమావాస్య అని కొంతమంది వెళ్ళలేదు, నిన్న మంగళవారం అని కొంతమంది వెళ్ళలేదు. ఈరోజు మాత్రం నేను వచ్చేటప్పుడు రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్తో నిండిపోయి ఉన్నాయి రోడ్లన్నీ కూడా. కాబట్టి ప్రతి ఏడాది బ్యాక్ టు స్కూల్ సీజన్ అనేది పేరెంట్స్కు నిజంగా పరీక్షాకాలమే. స్టూడెంట్స్కి ఎప్పుడైతే పరీక్షలు ఉంటాయో కానీ, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం పేరెంట్స్కి నిజంగా పరీక్షాకాలమే కదా. మరి పాఠశాలలు తిరిగి తెరుచుకున్న వేళ మరి పేరెంట్స్ ఎలా సమాయత్తం అవ్వాలి, వాళ్ళ చిల్డ్రన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఇంట్లో ఉండే ప్రెషర్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, వాళ్ళ వర్క్ ప్రెషర్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఇవన్నీ కూడా ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకోబోతున్నాం. తెలుసుకుందాం స్టూడెంట్స్తో పాటు తల్లిదండ్రులు ఈ సీజన్లో ముఖ్యంగా ఎలాంటి ఒక ప్లానింగ్తో ముందుకెళ్ళాలి అన్నది కూడా తెలుసుకోబోతున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మంచి మంచి పాటలు వింటూ. స్టే ట్యూన్.

0: వేటూరు సుందరరామూర్తి గారి సాహిత్యం రమణ గోగుల కంపోజ్ చేసి సునీతతో కలిసి పాడిన పాట బద్రి సినిమాలోది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

12:21 దాటింది స్టూడియో క్లాక్లో టైం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో స్కూల్స్ రీఓపెన్ సందర్భంగా పిల్లల్ని స్కూల్కి పంపడానికి ఎలా సంసిద్ధం కావాలి, పేరెంట్స్ ఎట్లా టైం మేనేజ్ చేయాలి, అండ్ ముఖ్యంగా వాళ్ళకి ఆహారం ఆరోగ్యం గురించి ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సగం టెన్షన్ తగ్గిపోయినట్లే అంట. చిన్నపిల్లలైనా పెద్దవారైనా తగినంత నిద్రపోతే పొద్దున్నే లేవడం కష్టం అనిపించదు. ఎందుకంటే ఈ 2 మంత్స్ బాగా హాలిడే ఎంజాయ్ చేస్తుంటారు కదా పిల్లలు, అలాగే పేరెంట్స్ హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లకి

అమ్మ వాళ్ళ ఊర్లకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అండ్ అక్కడ వెదర్ కొంచెం మారుతుంది కాబట్టి బాగా రెస్ట్ ఇచ్చేస్తాం బాడీకి, అండ్ అందరి స్కెడ్యూల్స్ మారిపోయి ఉంటాయి. అందుకే స్కూల్స్ మొదలవుతున్నాయంటే ప్రతిరోజు పడుకునే సమయాన్ని, నిద్రలేచే సమయాన్ని 15 నిమిషాలు ముందుకి జరుపుతూ ఉండాలంట. ఒకేసారి బాడీని మళ్ళీ మార్చేస్తే ఖచ్చితంగా బాడీ ఎదురు తిరుగుతుంది, మన మాట వినదు. మళ్ళీ సుస్థి అయితే మళ్ళీ కష్టం కాబట్టి

ఒకేసారి బాడీని మళ్ళీ మార్చేస్తే ఖచ్చితంగా బాడీ ఎదురు తిరుగుతుంది, మన మాట వినదు, మళ్ళీ సుస్థి అయితే మళ్ళీ కష్టం. కాబట్టి గ్రాడ్యువల్గా ఇలా చేస్తూ వెళితే వారం రోజుల్లోనే సమయం మళ్ళీ మన నియంత్రణలోకి వచ్చేస్తుంది. మార్నింగ్ తగిన అలాగే కావలసినంత టైం కూడా చిక్కుతుంది మనకి. అప్పుడు ఇంకా బద్ధకం అనేది బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఏమంటారు, మాట్లాడుకుందాం ఇంకా మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలు దాటి 23 నిమిషాలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని రోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరిగే గ్రూప్ ఏ 2 మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. G7 సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం ప్రగతిని సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, సార్వభౌమాధికారం, ప్రాంతీయ

0: సమగ్రతంతైన అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ ససి, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జెమ్యూంగ్తో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత్ భాగస్వామ్య ప్రదేశంగా పాల్గొంటోంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు నాయకుల మధ్య ముఖాముఖిగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. ప్రధానమంత్రి ఈరోజు G7 సదస్సులో భాగంగా మరికొన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్ట్ చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నమోదైన 154,000 కోట్ల రూపాయల ఉత్పత్తితో పోలిస్తే ఇది 15.6% వృద్ధిని కనబరిచిందని పేర్కొన్నారు. అంతేకాకుండా రక్షణ ఉత్పత్తి విలువ 84,000 కోట్ల రూపాయలుగా ఉన్న 2020-21 ఆర్థిక సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే ఇది 110% అసాధారణమైన వృద్ధిని నమోదు చేసిందని కూడా రక్షణ మంత్రి వివరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,746 కోట్ల రూపాయలుగా ఉన్న స్వదేశీ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 4 రెట్లు పెరిగిందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. రక్షణ ఉత్పాదన విభాగంతో పాటు ఇతర భాగస్వాములందరి సామూహిక కృషి ఫలితంగానే ఈ వృద్ధి సాధించగలిగామని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. పంట వ్యర్థాల నిర్వహణ చర్యలను సమీక్షించేందుకు, అలాగే పంట అవశేషాల దహనానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించేందుకు కేంద్ర వ్యవసాయ రైత సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సంయుక్తంగా న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి అంతర్మంత్రిత్వ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న జరిగిన సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలో 14 జిల్లాల్లో ఉన్న 70 తహసీళ్లలో స్టబుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా సాగుతున్న క్రియాశీలక పర్యవేక్షణ పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించారు. పంట కోతలు అయిన అనంతరం అవశేషాలను తగలబెట్టడం వల్ల పర్యావరణం కలుషితమవడమే కాకుండా భూమి సారం కూడా దెబ్బతింటుందని, ఇది మేలు చేసే కీటకాలను నాశనం చేసి నేల ఉత్పాదకతను భూసారాన్ని తగ్గిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. జమ్మూకాశ్మీర్లో వచ్చే నెల ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్రను విజయవంతంగా, సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు కేంద్రపాలిత ప్రాంతం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు, మాక్ డ్రిల్స్, సమన్వయ విన్యాసాలను అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్షిక అమర్నాథ్ యాత్ర సాగే మార్గాలు, బేస్ క్యాంపులు, రైల్వే మౌలిక వసతులు, బస కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతూ రక్షణ దళాలు, పోలీసులు, పౌర పరిపాలనా విభాగం సంయుక్తంగా ఒక సమగ్రమైన భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేశాయి. సాంప్రదాయంగా యాత్ర జరిపే పెహల్గాం మార్గంలో పోలీసులు రక్షణ చర్యలను మరింత పటిష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల గ్రామంలో జరిగిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కార్పొరేట్ సంస్థల కోసం సామాన్యుల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో డిజిటల్ వసతులతో ఇంగ్లీష్ మీడియం చదువును ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి సందర్భంగా చెప్పారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తల్లరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అని అంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: విద్యార్థులకు ఉచిత రవాణా, నాణ్యమైన అల్పాహారం, భోజనం, స్నాక్స్ అందిస్తున్నట్టు చెప్పారు. విద్యా కమిషన్ సిఫారసులతో ఈ మార్పులు తెచ్చామని, పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందని రేవంత్ రెడ్డి తెలియజేశారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది.

సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానల్ నడుపుతూ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రాన్ని ముందే ఇస్తామనే నకిలీ హామీలతో 14,000 నుండి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ పైన ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ఎడారీకరణ కరువు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎడారీకరణను అడ్డుకోవడానికి, కరువు ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అంతర్జాతీయ సహకారంపైన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు పాటిస్తారు. సరైన చర్యలు చేపట్టడం ద్వారా ఎడారీకరణను సమర్థవంతంగా అడ్డుకోవచ్చునని, దీనికి అన్ని స్థాయిల్లో ప్రజల భాగస్వామ్యం పరస్పర సహకారం ఎంతో కీలకమని ఈరోజు గుర్తు చేస్తారు. ఈరోజు పచ్చిక భూములు గుర్తించండి, గౌరవించండి, పునరుద్ధరించండి అనే ఇతివృత్తంతో ఇది జరుపుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ 3వ సర్ సంఘ చాలక్ బాలాసాహెబ్ దేవ్రాజ్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఘనంగా నివాళులర్పించారు. బాలాసాహెబ్ దేవ్రాజ్ తన జీవితాన్ని దేశ సేవకు, సామాజిక సామరస్యానికి, యువతలో చారిత్రకమైన నైతిక విలువలను పెంపొందించడానికి అంకితం చేశారని ఆయన కొనియాడారు. మహాపరాక్రమశాలి మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ, మహారాణా ప్రతాప్ జీవితం అచంచలమైన ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు, దేశభక్తికి ఒక అమరగాథ అని స్పీకర్ కొనియాడారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలో న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు సెనగల్పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఈరోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు

0: voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. 12:42 స్టూడియో క్లాక్లో టైం. ఈ బ్యాక్ టు స్కూల్ సీజన్ స్టార్ట్ అయిన సందర్భంగా పేరెంటింగ్ టిప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే పిల్లలు ఎట్లా వాళ్ళ డేని ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. పిల్లలు స్కూల్కి వెళ్ళే డేట్స్ అన్నవి ముందుగానే ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి, పేరెంట్స్కి ముందే తెలుస్తాయి కాబట్టి, రేపటి నుండి స్కూలు అని ఈరోజు రాత్రి హడావుడి పడకుండా ఒక 1 వీక్ ముందు నుంచే ప్లానింగ్ చేసుకుని, యూనిఫామ్స్ ఒకవేళ కొత్తవి కొనాల్సి వస్తే, కొత్తవి స్టిచ్ చేయించాల్సి వస్తే అవి రెడీగా పెట్టుకోవాలి, లేకపోతే అదే యూనిఫామ్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా వాడాల్సి వస్తే వాటిని చక్కగా ప్రెస్ చేసి ఆయన చేసి పెట్టుకోవాలి, బ్యాగ్లో అన్నీ సర్దుకున్నావా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇలాంటి ప్లానింగ్ని పిల్లలకు క్రమంగా తల్లిదండ్రులు అలవాటు చేయాలి, తల్లిదండ్రులు కూడా చేసుకోవాలి. మరుసటి రోజు లంచ్ బాక్స్లో ఏముండాలో రాత్రే ఆలోచించి అవసరమైనవన్నీ సిద్ధం చేసుకుంటే ఉదయం పూట ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సెలవుల తర్వాత బాగా 2 నెలలు ఇంట్లోనే ఉండడానికి సినిమాలు చూడడం, లేకపోతే గ్యాడ్జెట్స్లో గేమ్స్ ఆడుకోవడం, బయట క్రికెట్ ఆడుకోవడం, ఇలా చాలా రకరకాల పనులు చేస్తుంటారు. లైఫ్ సైకిల్ మారి ఉంటుంది. సడన్గా మళ్ళీ ఇల్లు విడిచి బడికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. మన బాడీ సహకరించదు, మన మైండ్ సహకరించదు ముఖ్యంగా. అండ్ భయపడడం చిన్నపిల్లల్లో చాలా సహజం. కొత్త సిలబస్ ఎలా ఉంటుందో, కొరుకుడు పడని పాఠాలు ఎలా ఉంటాయో, అండ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో అన్న ఆందోళన జనరల్గా వస్తూ ఉంటాయి పిల్లలకి. కొంచెం అలవాటు పడేదాకా గందరగోళం ఉండడం అనేది సహజమే. సో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుండే మార్క్స్ మార్క్స్ అని పిల్లల మీద రుద్దడం మంచిది కాదు అని మానసిక నిపుణులు చెప్తున్నారు. అది వారి మీద తెలియని ఒత్తిడిని క్రియేట్ చేస్తుందంట. కాబట్టి ఆ పొరపాటు పేరెంట్స్ అస్సలు చేయకూడదు. ట్రై యువర్ బెస్ట్ అని చెప్పడం కరెక్ట్ పద్ధతి. మార్కుల కన్నా వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ ఉండాలి. అది పిల్లల్లో కొంత పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేస్తుంది. ఇంకా మాట్లాడుకుందాం ఇలాంటి మంచి మంచి విషయాలు చైతన్య స్ఫూర్తిలో. అందుకన్నా ముందు విమానం సినిమా నుంచి మంగ్లీ పాడిన ఒక వండర్ఫుల్ సాంగ్ విందాం. చిన్ని చరణ్ సాహిత్యం సంగీతం అందించారు ఈ పాటకి. స్టే ట్యూన్డ్.

0: eyes always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAC 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొలిలో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: రంగ్ దే సినిమా నుంచి సాంగ్ విన్నారు. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సిద్ శ్రీరామ్ పాడిన పాట.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: ట్వెల్వ్ 56 స్టూడియో క్లాక్ టైం. చైతన్య స్ఫూర్తిలో ఈ బ్యాక్ టు స్కూల్ సీజన్ స్టార్ట్ అయిన సందర్భంగా పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళ పిల్లల పట్ల అని మాట్లాడుకుంటున్నాం కదా మనం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. అండ్ ముఖ్యంగా ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ గ్రోయింగ్ దశలో. పిల్లలకి ఇచ్చే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు. పోషక విలువలున్న సమతుల ఆహారం విద్యార్థుల ఆరోగ్యానికి, ఎదుగుదలకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముఖ్యంగా ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. అయితే మార్నింగ్స్ టైం లేదు అని చెప్పి చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా స్కూల్ స్టార్ట్ అయిన కొత్తలో జరుగుతుంటుంది. ఎందుకంటే మంచి నిద్రకి అలవాటు పడిపోయి ఉంటారు, 8-9 ఇంటి దాకా లేవకుండా ఉంటారు. 2 మంత్స్ చేసే పనే ఉందిలే అని చెప్పి ఆ రాత్రి ఎక్కువ

మేల్కొనడం, అది వాళ్ళ డైలీ రొటీన్ మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది స్టార్టింగ్లో. అది అస్సలు మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్ అన్నది చాలా చాలా ప్రమాదం. పండ్లు, గుడ్లు, పాలు, మిల్లెట్స్ లాంటివి ఇస్తూ ఉండాలి. బయట జంక్ ఫుడ్ తినకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, భోజనం చేసే టైంలోనో లేకపోతే నిద్రపోయే ముందో గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించడం క్రమక్రమంగా అలవాటు చేయాలి. పిల్లలు రోజుకు కనీసం అరగంట సేపు అయినా ఎక్సర్సైజ్ చేసేలా చూసుకోవాలి తల్లిదండ్రులు. సైక్లింగ్ లాంటివి, స్విమ్మింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేస్తే వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. మాట్లాడుకుందాం ఇలాంటి టిప్స్ ఇంకా మరిన్ని ఓ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: కలర్ ఫోటో సినిమా నుంచి విన్న పాటది. రచన కిట్టు విస్సా ప్రగడ, సంగీతం గానం కాలభైరవ.
1: మన పెద్దోడు పీజీడీఎం అడ్మిషన్ గురించి టెన్షన్ పడుతున్నానండి.
2: టెన్షన్ దేనికి, ఎన్ఐఆర్ఏ ఫ్రాంక్ బిజినెస్ స్కూల్ ఉందిగా.
3: బెస్ట్ క్యాంపస్, బెస్ట్ ప్లేస్మెంట్ ఉన్న ఐపీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. పైగా 1 crore వర్త్ స్కాలర్షిప్ పర్ యానం పొందే ఫెసిలిటీ కూడా ఉంది. ఐపీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్స్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ఐసెట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వన్ 3 స్టూడియో క్లాక్ లో టైం. చైతన్య స్ఫూర్తిలో పేరెంటింగ్ టిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం స్కూల్ రీఓపెనింగ్ సీజన్ సందర్భంగా. కొత్త తరగతిలోకి వెళ్ళేటప్పుడు జనరల్గా స్టూడెంట్స్లో కొత్త టీచర్లు ఎలా ఉంటారో, నా పాత ఫ్రెండ్స్ నా సెక్షన్లోకి వస్తారో లేదో అనే థాట్స్ న్యాచురల్గా వస్తూ ఉంటాయన్నమాట. అలానే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా కొంత టెన్షన్ అనేది ఉంటుంది స్టార్టింగ్లో. కాబట్టి ఏం చేయాలంటే, పిల్లలతో తల్లిదండ్రులు అన్నీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అడిగి తెలుసుకుంటూ ఉండాలి. కేవలం మీ పిల్లల్ని మంచి స్కూల్లోనో లేకపోతే మంచి బట్టలు బుక్స్ కొనిస్తేనో మంచి పేరెంట్స్ అయిపోరు మీరు అంటున్నారు నిపుణులు. పిల్లలతో కూర్చుని చొరవగా మాట్లాడాలి, వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేసుకున్నా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అండ్ భయపెట్టే ధోరణిలో అస్సలు మాట్లాడకూడదు, అది వాళ్ళలో కాన్ఫిడెన్స్ని చంపేస్తుంది అన్నమాట. అండ్ కొత్త తరగతిలో నేర్చుకునే విషయాలు, కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వాళ్ళకి చాలా కేటగారికల్గా వివరించాలి. అలాగే స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు వాళ్ళు వయస్సుకు తగ్గ యాప్స్ మాత్రమే వాడుతున్నారా లేదా అన్నది జాగ్రత్తగా చెక్ చేయాలి. స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి వదిలేయకూడదు. పాఠశాల అనేది అక్షర జ్ఞానం నేర్పే చోటు మాత్రమే కాదు, అది క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని, విలువల్ని అలవర్చే ఒక అమూల్యమైనటువంటి వేదిక అన్నమాట. కాబట్టి పేరెంట్స్గా మన బాధ్యత పిల్లలతో క్వాలిటీ టైం గడపడం, వాళ్లను మంచి మంచి విషయాల్లో ప్రోత్సహించడం, కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకునేలా చేయడం, కఠిన నియంత్రకులుగా కాకుండా ప్రేమతో మార్గదర్శకులుగా మారితే చాలు, మంచి సిటిజన్స్ని మనం దేశానికి అందించిన వారం అవుతాం. ఏమంటారు? ఇది నాటి చైతన్య స్ఫూర్తి. చైతన్య స్ఫూర్తిలో లాస్ట్గా వస్తుంది సన్ ఆఫ్ సత్యమూర్తి నుంచి శ్రీమణి రాసిన పాట, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో, సాగర్ MM మానసి పాడిన పాట. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమమే జయంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియాతో సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామాల రక్షణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూల హామీ ఇచ్చిందని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో 6 రోజుల్లో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్ అద్దాల మేడల్లో కానీ రంగుల గోడల్లో కానీ కాకుండా తరగతి గదుల్లోనే ఉందని ప్రభుత్వం విశ్వసిస్తోందన్నారు. విద్యా కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అని అంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా

0: అయినప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
1: అంతకుముందు ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటి డ్యాన్స్ మ్యూజిక్ రూములను సందర్శించారు. ఫుట్బాల్ మైదానంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ జయమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ, టోల్ ఫ్రీ సేవలు, వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజాప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజాభవన్లో బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లు విక్రమార్కను కలిసి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న కాంట్రాక్టర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఆర్థిక శాఖ ప్రతి నెల నిరంతరాయంగా బిల్లులు చెల్లిస్తోందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క వారికి గుర్తు చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన సానుకూల హామీతో తాము సంతృప్తి చెందామని, ఈ నెల 18వ తేదీన చేపట్టదలిచిన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అన్ని రకాలుగా విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంలో మరో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సుల్లో ఆర్టీసీ ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కొత్త బస్సులు కొనుగోలు చేశామని తెలిపారు.
2: ఆర్టీసీని అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టి దేశంలోనే నెంబర్ వన్ ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం, అన్ని రకాల అంశాలను సానుకూలంగా స్పందిస్తూ పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు గుండెకాయ లైఫ్ లైన్ అయినటువంటి ఈ ప్రయాణ సౌకర్యాన్ని కలగజేస్తా ఉన్నాం.
1: హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రులు నిర్వహించే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఈరోజు తిరిగి ప్రారంభమైంది. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన మంత్రి అజారుద్దీన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముప్పుపై తెలంగాణ సరిహద్దు గ్రామాల రక్షణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూల హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సమర్పించిన వినతి పత్రంపై స్పందించిన పీపీఏ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, ప్రాణాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్వేదిగ్గా హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు హన్మకొండలో పర్యటించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ అనే అభిమాని పరామర్శించారు. అభిమాని చేతిపై ముద్దు పెట్టి అపయంగా పలకరించారు. అతని ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. నిరంజన్ తల్లికి క్యాంటీన్ ఏర్పాటు చేయిస్తానని, పాప చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. HCBC రగ్బీ ప్రీమియర్ లీగ్ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిట్ శ్రీహర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలను ప్రోత్సహించే యువ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చే భారతదేశ క్రీడారంగాన్ని బలోపేతం చేసే ప్రతి ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. రగ్బీ ప్రీమియర్ లీగ్ను నిర్వహించడానికి హైదరాబాద్ను ఎంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు శాట్స్ చైర్మన్ శివాసేనారెడ్డి, MD సోనీ బాలాదేవి, నిర్వాహకులు పాల్గొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి ఆయుష్ వైద్యాధికారి నారాయణ ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం తరఫున కొన్ని రకాల ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. యోగా పైన కాన్సన్ట్రేట్ చేస్తూ గ్రామ గ్రామానికి ప్రజలకి, ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు, తర్వాత స్కూల్స్, తర్వాత వృద్ధుల ఆశ్రమాలలో యోగా పైన అవగాహన కలిగించడం జరుగుతుంది.
1: ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ, భక్తి పెరగడంతో యోగా ద్వారా స్వాంతనం పొందుతున్నారని నల్గొండ జిల్లా ఆయుష్ విభాగం యోగా శిక్షకులు శివకుమార్ అన్నారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
4: వివిధ రకాలైనటువంటి యోగా సెంటర్లను పరిచయం చేస్తూ, యోగా మీద అవగాహన కార్యక్రమాలు చేస్తూ యోగాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ప్రజల్లో ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ, అవగాహన పెరిగి ప్రతినిత్యము సాధన చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మేమందరం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజల్లో ఎంతో ఎక్కువ మొత్తంలో యోగ సాధన చేయడానికి ముందుకెళ్తున్నారు.
1: రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని

పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్లెట్ రైల్ ప్రాజెక్టు వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ పూణే రైల్వే మార్గంలో వికారాబాద్ అనంతగిరి దగ్గర స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి హైటీ హబ్కు రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అలాగే హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్వేను ఫ్యూచర్ సిటీ మున్ననూర్, సోమశిల మీదుగా టూరిజం ప్రాంతాలను కలుపుతూ ప్లాన్ చేయాలన్నారు. మరోవైపు వరంగల్ ఎయిర్పోర్ట్లో కాకతీయ సామ్రాజ్య వారసత్వ సంపద ఉట్టిపడేలా డిజైన్లు ఉండాలన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా చేనేత శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సంతోష్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా తూడుగుర్తిలో ఇందిరం ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి శాసనసభ సభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజల్లో అభద్రతా భావం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. అనుమానాస్పదుల వ్యక్తులు ఆకతాయిల సమాచారాన్ని ఫోటోలు వీడియోలు తీసి 8712268206026 నెంబర్కు పంపాలని, అలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. జిల్లాలోని రైతులకు పత్తి పంట సాగుకు అవసరమైన రాయితీ, విత్తనాలు, రసాయనాలు అందుబాటులో ఉన్నాయని ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకట తెలిపారు. రైతులు సమగ్ర పంటల యాజమాన్య పద్ధతిలో విత్తనాలు నాటి అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న సిరిసిల్ జిల్లా కేసీఆర్ నగర్ కాలనీకి చెందిన చిన్నారులు పానీపూరి తిని అస్వస్థ గురి అయ్యారు. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు కాగా కుటుంబ సభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జహా తెలిపారు. ఈరోజు బండ్లగూడెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థుల విద్యా నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన ఆన్ అకాడమీ ఆన్లైన్ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమమే జయంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామాల రక్షణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూల హామీ ఇచ్చిందని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లోస్ టైం 1:20 మరికాసపట్లో షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రతిరోజు 1:20 నుంచి 2 o'clock మధ్యలో షో టైం కదా. మరి ప్రతిరోజు మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్స్ పంపించాలి. నెంబర్ తెలుసు కదా, మరొకసారి చెప్తున్నాను 0402324 0852, 0403234 0852. మరి కరెక్ట్ ఆన్సర్తో పాటు మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, మీ పేరు అన్నది పంపిస్తే కరెక్ట్.

ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లన్నీ కూడా చదువుతూ ఉంటాం కదా ప్రతిరోజు షో టైంలో. వివిధ రకాల క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన మీ ఫిలిం క్వశ్చన్స్, అలాగే కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు మా ఆర్జేస్. మరి మీరు కూడా అలాగే హుషారుగా సమాధానాలు పంపిస్తూ ఉంటారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. చాలామంది శ్రోతలు రెడీగా ఉన్నారు, అండ్ కొంతమంది రెడీ అయి వచ్చేసరికి వాళ్ళ వాళ్ళ మొబైల్ ఫోన్స్తో సిద్ధంగా ఉండండి. ఒక పాట విందాం, పాట తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మొబైల్ ఫోన్స్ తీసుకుని ఆన్సర్స్ పంపించడానికి తయారైపోండి. ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అభయ్ ఘాట్ ఏ మాజీ ప్రధాని మెమోరియల్ లేదా సమాధి పేరు? అభయ్ ఘాట్ అనేది ఏ మాజీ ప్రధానికి సంబంధించిన సమాధి పేరు? కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి 0402324985252 అనే నెంబర్ మీద. ఓ పాట విన్నాం, పాట విన్న తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదువుదాం. స్టే ట్యూన్డ్.

0: శంకర్ మహాదేవన్ పాడిన పాట కోటి గారి సంగీత సారథ్యంలో, సిరివెన్నెల గారి సాహిత్యం, నువ్వు నాకు నచ్చావు సినిమాలోంచి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఫస్ట్ క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది. శ్రోతలు సిద్ధంగా ఉండండి. మీ

ఫిదా సినిమా కోసం చైతన్య పింగళి రాసిన పాట అది. శక్తికాంత్ కార్తిక్ సంగీతంలో, హేమచంద్ర పాడిన పాట. షో టైం వింటున్నారు. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది నేను ఈ సాంగ్కి ముందు. క్వశ్చన్ ఏంటంటే, అభయ్ ఘాట్ అని ఏ మాజీ ప్రధాని మెమోరియల్ని పిలుస్తారు అని అడగడం జరిగింది. శ్రోతలు కుప్పలు కుప్పలుగా మెసేజెస్ పంపించారు, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. లేట్ చేయకుండా టకటక్క వాళ్ళ పేర్లు చదివేద్దాం. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, సురేష్ నేరెడ్మెట్ ఎక్స్ రోడ్ నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా, భోగ మార్కండే గారు భూదాన్ పోచంపల్లి నుంచి, కృష్ణకుమార్ గారు ఖమ్మం నుంచి, నేదునూరు కళ్యాణిచారి గారు, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, సులోచన గారు కరీంనగర్ నుంచి, సేర్ల వెంకటేష్ గారు, మహమ్మద్ జైనుద్దీన్ గారు, తోట సంతోష్ గారు, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, కీర్తి రాజ్ కుమార్ గారు, అలాగే కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఎలగందల సిద్ధులు గారు, అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు, చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుంచి, చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, విశాలాక్షి గారు సైనిక్పూర్ నుంచి పంపించారు, శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, తర్వాత మూసాపేట నుంచి మనకు పంపించిన వాళ్ళు ఎంఎన్ నరేష్ గారు, మర్సీ విజయ వీళ్ళందరూ పంపించారు, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇంకా చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, బట్ మనకి ఉన్న టైంలోనే వాళ్ళ మ్యాక్సిమం పేర్లు చదవడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మురార్జీ దేశాయ్, మనకి మాజీ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మురార్జీ దేశాయ్ గారి మెమోరియల్ని అభయ్ ఘాట్ అని పిలుస్తామన్నమాట. సెకండ్ క్వశ్చన్కి సిద్ధమైపోండి. ఇది ఫిల్మ్కి సంబంధించిన క్వశ్చన్ అడగబోతున్నాను నేను. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది క్వశ్చన్ అన్నది, బట్ వింటే మీకు ఈజీగానే అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక పాట ప్లే అవుతుంది మీకు, ఆ పాట జాగ్రత్తగా వినండి, అది ఏ సినిమానో కూడా మీకు అర్థమైపోతుంది. అయితే పాట స్టార్టింగ్లో సాకిలో కొన్ని డైలాగ్స్ వస్తాయి. ఏమైందిరా అంటే, బాధగా ఉంది, నాకు లేని బాధ నీకెందుకురా అని అడిగితే, నీ బాధ నా బాధ కాదా అనే డైలాగ్స్ వినపడతాయి మీకు. అందులో బాధగా ఉంది, నీ బాధ నా బాధ కాదా అనే రెండు డైలాగ్స్ని పలికింది ఒకరే అన్నమాట. ఆ లైన్స్ అన్నది ఎవరు? క్లూ ఏంటంటే, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తే. ఒకసారి గెస్ చేయండి, ఆ పాట వినండి, ఆన్సర్ పంపించండి. క్వశ్చన్ క్లియర్ కదా? బాధగా ఉంది, నీ బాధ నా బాధ కాదా అన్నది ఎవరు? పాట యాక్చువల్గా పాడింది ఆర్పి పట్నాయక్ గారు, ఉషా గారు పాడారు, బట్ ఆ రెండు లైన్స్ మాత్రం ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తి ఒకరు అన్నారు. అది ఎవరో గుర్తుపట్టండి, ఆన్సర్ పంపించండి. 0402324082. Here is the song.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: షో టైం వింటున్నారు. 1:43 వస్తుంది స్టూడియో క్లాక్లో. రెండు ప్రశ్నలు కంప్లీట్ చేసుకున్నాం మనం ఇప్పటి వరకు. రెండవ ప్రశ్నకి సమాధానంగా చాలామంది శ్రోతలు ఆన్సర్స్ పంపించారు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ నాకు ఒక 50% అయితే కరెక్ట్ ఆన్సర్సే వచ్చాయి. ఫస్ట్ ఆన్సర్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన శ్రోతలు కూడా కొంతమంది సెకండ్ ఆన్సర్ కరెక్ట్గా చెప్పారు. జనరల్గా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా ప్రతిరోజు, ఎక్కువగా శ్రోతల పేర్లు కరెక్ట్ పంపినా కూడా వాళ్ళ పేర్లు మ్యాక్సిమం రిపీట్ అవ్వకుండా కొత్త వాళ్ళ పేర్లు చదవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. బట్ ఇవాళ ఏంటంటే కొంచెం ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా పంపిన వాళ్ళే సెకండ్ క్వశ్చన్కి కూడా మళ్ళీ కరెక్ట్గా పంపారు కాబట్టి కొన్ని నేమ్స్ మళ్ళీ రిపీట్

అవుతాయి అనుకుంటున్నాను నేను. ఎస్, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇందాక ప్లే అయిన పాట రాను రానంటూనే సినిమాలో సాకి పోర్షన్లో స్టార్టింగ్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఆర్పి పట్నాయక్ గారు అడిగిన ప్రశ్నలకి ఒక వాయిస్ కౌంటర్గా కొన్ని డైలాగ్స్ చెప్తుంది. ఆ వాయిస్ ఎవరిది అని అడిగాను, చిన్న క్లూ ఇచ్చాను, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తి వాయిసే అదని చెప్పి. కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించిన శ్రోతలు జయరాం రాధా కోడుమూరు నుంచి, బాలకృష్ణ గారు నరసింపేట నుంచి, మురళీ రాధాకృష్ణయ్య రాధమ్మ దేవునూరు నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తు నుంచి, బాలాజీ సావిత్రి గారు కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి, భోగ మార్కండే గారు భూదాన్ పోచంపల్లి నుంచి, మురహర్ యశోద గారు నిజామాబాద్ నుంచి, సేర్ల వెంకటేష్ సుగుణ గారు, మహమ్మద్ జైనుద్దీన్ గారు, చిలుక నారాయణ అనసూయ గారు, అరుణ పద్మనాభం గారు మల్కాజ్ గారి నుంచి, పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అలాగే బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత శ్రీనివాసరెడ్డి గారు సైదాబాద్ హైదరాబాద్ నుంచి పంపించారు. వీళ్ళందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు కదా నేను. ఈ సినిమాకి డైరెక్షన్ చేసిన తేజ గారు ఆ డైలాగ్స్ అన్నారనమాట. ఆర్పి పట్నాయక్ గారు మీరు అంటే బాగుంటుంది అని ఆయన చేత, తేజ గారి చేత ఆ మాటలు అనిపించారు. సో సింగర్స్ లిస్ట్లో కూడా తేజ గారి పేరు పడిపోయిందనమాట జయం సినిమాతో. థర్డ్ క్వశ్చన్ అడుగుతాను ఈ బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత. స్టే ట్యూన్. షో టైం వింటున్నారు 1:45 స్టూడియో క్లాక్లో టైం.

0: నేను శైలజ సినిమా నుంచి పృథ్వీ చంద్ర పాడిన పాట విన్నారు. రచన రామజోగేశ్ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: వన్ 149 అవుతోంది, మనకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా థర్డ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను నేను. జాగ్రత్తగా వినండి, ఈజీ క్వశ్చనే. ఏ పండులో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు ఉంటాయి? ప్రశ్న మరోసారి, ఏ పండులో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు ఉంటాయి? జనరల్గా ఈ పండును ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ పండు తీసుకోవడం మంచిదని. ఆన్సర్ పంపించండి 0402324 0852 అనే నెంబర్ మీద. స్టే ట్యూన్డ్.

మధుప్రియ భీమ్ సిసిరోలియో పాడిన పాట మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి విన్నారు. నాకు రకరకాల ఆన్సర్స్ వచ్చాయండి, బట్ ఒకటి క్లినికల్లీ ప్రూవెన్, మనకి సైంటిఫిక్గా కూడా అది ప్రూవ్ చేయబడి చాలా వార్తాపత్రికల్లో కానీ ఇటీవల కాలంలో బాగా వచ్చిన వార్త అది. దాని నుంచే నేను తీసుకుని అడిగాను. మనకి చాలామంది రకరకాల ఆన్సర్స్ పంపారు, అరటి పండు, జామ పండు అని, నిమ్మ పండు అని, అవకాడో అని రకరకాలవి పంపించారు. బట్ కరెక్ట్ ఆన్సర్స్ చాలా తక్కువ మంది పంపించారు. వాళ్ళ పేర్లు మనం చదివేస్తాను. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ గారు కీసర్ నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, సేర్ల వెంకటేష్ సుగుణ గారు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్ గారు అండ్ భోగ మార్కండేయ అనిత గారు, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా చిలుక నారాయణ గారు, అనసూయ, యమున గారు జాన్కంపేట నుంచి, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, సరే మీరు పంపిన పళ్ళల్లో కూడా ఉంటాయి, బట్ నేను అడిగిన క్వశ్చన్ మీరు జాగ్రత్తగా విని ఉంటే గనక, ఏ పండులో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు ఉంటాయి అని అడిగాను నేను. కరెక్ట్ ఆన్సర్ బొప్పాయి పండు, పపాయా. పపాయాలో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు దొరుకుతాయి. అందుకే చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్రూట్స్ తినాలి అనుకునేవాళ్ళు ముందుగా బ్రేక్ఫాస్ట్లో ఈ బొప్పాయి పండును తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారనమాట. సో ఇవాళ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు మా శ్రోతలందరూ కూడా. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. రాంగ్ ఆన్సర్స్ పంపించినా ఏం పర్లేదు, మళ్ళీ రేపు ఉంటుంది షో టైం, ప్రతిరోజు ఉంటుంది ఈ షో టైం. బెటర్ లక్ నెక్స్ట్ టైం, మళ్ళీ రేపు కూడా షో టైంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఇవాల్టి షో టైం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా శ్రోతలందరికీ ఇవాల్టి షో టైంలో పార్టిసిపేట్ చేసినందుకు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:16. మరి కాసేపట్లో వింటారు శక్తిశీలి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే పవన్. ప్రతిరోజు శక్తిశీలిలో ఉమెన్ అచీవర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. తమ తమ రంగాల్లో సక్సెస్ అయ్యి వేరే వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలిచే ఎందరో నారీమణుల విజయ గాథలు మనం ప్రతిరోజు శక్తిశీలిలో మాట్లాడుకుంటాం కదా. మరి ఇవాళ శక్తిశీలిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? వేడుక చిన్నదైనా పెద్దదైనా సరే, అది పూర్తయ్యేసరికి భోజనాలు, రకరకాల స్నాక్స్, అక్కడికి వచ్చిన గెస్ట్లకు ఇచ్చే రిఫ్రెష్మెంటు, ఇవన్నీ కూడా ప్రతి వేడుకలో కామన్గా జరుగుతూ ఉంటాయి కదా. మరి తీరా ఆ వేడుక పూర్తయిన తర్వాత చూస్తే అక్కడ వ్యర్థాలు కుప్పలు తప్పులుగా బయటపడుతుంటాయి. అండ్ దురదృష్టవశాత్తు వాటిలో ప్లాస్టిక్,

ప్లాస్టిక్ వేస్టే ఎక్కువ. అలంకరణ మొదలు భోజనాల కోసం ఉపయోగించే కట్లరీ వరకు ప్రతి దాంట్లో కూడా మనం ప్లాస్టిక్ని ఎక్కువగా వినియోగిస్తూ వస్తున్నాం. అయితే ఇలా ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతాయన్న విషయం తెలిసినా కూడా చాలామంది తేలిగ్గా తీసుకుంటున్నారా, నేను ఒక్కడిని చేస్తే ఏమైంది, నేను ఒక్కదాన్ని చేస్తే పెద్ద ఏమైపోతుంది అనేటువంటి మైండ్ సెట్ ప్రస్తుతం చాలామందిలో కనిపిస్తోంది. కానీ ఈ నిర్లక్ష్యం అనేది ఏదైతే ఉందో అది ఆమె మాత్రం సహించలేకపోయింది. ఎలాగైనా దాన్ని తగ్గించాలి అని కోరుకుంది. ఆవిడే గురుగ్రామ్కి చెందిన ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అన్నమాట. ప్రస్తుతం ఓవైపు చదువుకుంటూనే మరోవైపు ఒక ఈవెంట్ నిర్వహణ సంస్థ నడుపుతోంది ఆమె. ఈ వేదికగా ఏదైతే తను రన్ చేస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఉందో దాని నుంచి పర్యావరణ హిత ఇకో ఫ్రెండ్లీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ తద్వారా వేస్టేజ్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఆమె. ఈ చొరవే ఇటీవలే ఆమెకు యంగ్ చేంజ్ మేకర్ అవార్డు దక్కేలా చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ శక్తిశీలిలో మనం ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ గురించి తెలుసుకోబోతున్నాం. మరింతకీ ఎవరామె చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: తాజ్ మహల్ సినిమా నుంచి మంచి మెలోడియస్ సాంగ్ విన్నాం కదా. ఎంఎం శ్రీలేఖ గారు కంపోజ్ చేసిన పాట ఇది. చంద్రబోస్ సాహిత్యానికి బాలుగారు చిత్ర గారు పాడిన పాట.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

స్టూడియో క్లాక్లో 2:26 క్రాస్ చేసి 45 సెకండ్స్ అవుతుంది. శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. మరి శక్తిశీలిలో మనం ఇవాళ ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అలాగే యంగ్ చేంజ్ మేకర్ అవార్డు దక్కించుకున్న ఒక యువ ఆంటర్ప్రెన్యూర్ గురించి తెలుసుకుంటున్నాం. ఇంతకీ ఎవరావిడంటే గురుగ్రామ్కి చెందిన సైనా సాహ్ని గారి గురించి ఇవాళ్టి శక్తిశీలిలో మనం మాట్లాడుకోబోతున్నాం. రోజువారీ పనులతో పర్యావరణం కలుషితం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్తారు సైనా సాహ్ని. ఆమెకు చిన్న వయసు నుంచే ఈ పర్యావరణం అంటే చాలా ఇష్టం అన్నమాట. పర్యావరణాన్ని ఎలాగైనా కాపాడాలి అని ఎక్కువగా కుతూహలంతో ఉండేవారు. ఆమె స్పృహ చాలా ఎక్కువగా చూపించేవారు. ఈ క్రమంలోనే ఇటు ఇంట్లో అటు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా పర్యావరణానికి హాని కలిగిస్తే చూస్తూ ఊరుకునేది కాదనమాట ఆమె. అలా చేస్తున్న వారిని వారించేది. పెరిగి పెద్దయ్యే కొద్దీ పర్యావరణంపై ప్రేమను మరింతగా పెంచుకుంది సైనా. పెళ్ళిళ్ళు, పార్టీలు, ఇతర వేడుకలు, ఇలా సందర్భం ఏదైనా కూడా అలంకరణ దగ్గర నుంచి కట్లరీ దాకా మనం ఎక్కువగా ప్లాస్టిక్నే వాడుతూ ఉంటాం. ఇలా ఒకసారి వాడి పడేసే వస్తువులు పర్యావరణానికి హాని కలిగిస్తాయని తెలిసినా కూడా మనం పట్టించుకోమని చెప్పాను కదా ఇందాక నేను. అండ్ ఈవెంట్కి హాజరైన వాళ్ళు కూడా మనం తిన్నామా, ప్లేట్ పక్కన పడేసామా, చేయగడుక్కున్నామా, వెళ్ళిపోయావా అన్నట్టే ఉంటారు. కానీ ఇలా ఈవెంట్కి హాజరైన వారు కూడా చూసి చూరినట్లుగా వదిలేస్తుంటారు. కానీ సైనా మాత్రం ఈ సమస్యని అట్లా వదిలేయాలి అనుకోలేదు. దీనికి ఎట్లాగైనా పరిష్కారం చూపెట్టాలి అనుకుంది. మరి ఎలా పరిష్కారం కనుగొనే దిశగా ఆమె ప్రయాణం సాగింది? ఎందుకు అంత చిన్న వయసులోనే యంగ్ అచీవర్ అవార్డు అందుకునే అంత గొప్ప పని ఏం చేసింది సైనా? తెలుసుకుందాం ఇవాళ శక్తిశీల్లో. అందుకన్నా ముందు పాట విందాం. అల్లరి ప్రేమికుడు సినిమా నుంచి కీరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్ వచ్చేస్తోంది మీ అందరి కోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐయో ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

0: తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అలాగే ఎన్విరాన్మెంటిస్ట్ సైనా సాహ్ని గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చాలా చిన్న వయసులోనే యంగ్ అచీవర్స్ అవార్డు అందుకున్న సైనా సాహ్ని, చిన్నప్పటి నుంచే తనకి ఈ పర్యావరణం మీద ఆసక్తి ఎక్కువ అన్నమాట. అండ్ ఆవిడేమంటారంటే, నేను ఎన్నో ఈవెంట్లకు హాజరయ్యాను, అక్కడ అలంకరణ నుంచి విందు భోజనం దాకా అడుగడుగున ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్, ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే కనిపించేది. అండ్ వేడుకలు పూర్తి కాగానే ఎటు చూసినా ఈ ప్లాస్టిక్ వేస్టే కనబడేది అని చెప్పి. అయితే ఆవిడలో ఒక ఆలోచన వచ్చింది, వీటికి బదులుగా ఎకో ఫ్రెండ్లీ వస్తువుల్ని మనం ఎందుకు ఉపయోగించకూడదు, ఆల్టర్నేటివ్స్ గురించి ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటే ఈ వృధాని తగ్గించవచ్చు కదా అనిపించింది ఆమెకి. ఈ ఆలోచనతోనే ఎకో ఫ్రెండ్లీ ఈవెంట్ సంస్థను ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చాను అని చెప్తారు సైనా సాహ్ని. గతేడాది జీరో పేరుతో ఒక ఈవెంట్ నిర్వహణ సంస్థను ప్రారంభించారు ఆమె. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్, అంటే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ లేకపోతే థర్మకోల్కి బదులు పర్యావరణ హిత ఉత్పత్తులు ఉపయోగించి వేడుకల్ని నిర్వహించడం ఈ జీరో అనే సంస్థ ముఖ్య ఉద్దేశం. పూర్తి ఎకో ఫ్రెండ్లీగా మొత్తం ఆ ఈవెంట్స్ అన్నింటినీ కూడా నిర్వహించడం, అండ్ అలంకరణ కోసం ఈ డెకరేషన్కి కూడా ఎక్కువగా ప్లాస్టిక్ పూలే వాడుతున్నారు కదా ఇప్పుడు. అయితే ఈ డెకరేషన్ కోసం సహజ సిద్ధమైన మెటీరియల్స్ని ఉపయోగిస్తున్నారు ఈ జీరో టీం వాళ్ళు. ఈ క్రమంలోనే రంగురంగుల పూల రేకులు, వివిధ చెట్ల ఆకులు, రంగురంగుల క్లోత్స్, తిరిగి ఉపయోగించడానికి అంటే రీయూజ్ చేసే వీలున్న ఈ డెకరేటివ్ ఐటమ్స్, అండ్ వేడుక పూర్తయిపోయిన తర్వాత కంపోజ్ చేసే మెటీరియల్ వంటి వాటితో వేదికను అందంగా అతిథులకు చూసే వాళ్ళకి కంటికి ఇంపుగా ఆహ్లాదాన్ని పంచేలా ముస్తాబు చేస్తోంది సైనా సాహిని నేతృత్వంలోని ఈ జీరో అనే ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థ. అంతేకాదు విందు కోసం ఎకో ఫ్రెండ్లీ కట్లరీని ఉపయోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ చాటే ఈ తరహా వేడుకలు ఎన్నో మధురానుభూతుల్ని మిగుల్చుతాయంటున్నారు సైనా. మాట్లాడుకుందాం ఇంకా శక్తిశీలిలో మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో ఎస్పి చరణ్ పాడిన పాట వేటూరు గారి సాహిత్యం సఖీ సినిమా నుంచి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
3: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
2: అవునా? సూపర్.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు.

0: అతారింటికి దారేది సినిమా నుంచి రామజోగ శాస్త్రి గారు రాసిన పాట, కంపోజ్ చేసిన వారు దేవిశ్రీ ప్రసాద్, శంకర్ మహాదేవన్ పాడిన పాట ఇది.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

శక్తిశీలి వింటున్నారు. 249 అవుతోంది స్టూడియో క్లాక్లో. సైనా సాహ్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆవిడ రన్ చేస్తున్న ఈ జీరో అనే ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఎకో ఫ్రెండ్లీ మ్యారేజెస్, అలాగే ఎకో ఫ్రెండ్లీ ఈవెంట్స్లో ఈ ప్లాస్టిక్ అనేది అసలు లేకుండా చేయాలన్నది ఆవిడ లక్ష్యం అనమాట. వేడుక ఏదైనా సరే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వారు ఎక్కువగా ఉన్నారు ఈ మధ్యలో. అందుకే ఏమనుకుంటారంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంది చాలామందిలో, ఈ పర్యావరణ హిత ఈ డెకరేటివ్ ఐటమ్స్ గ్రాండ్ లుక్ ఇవ్వవు అనుకుంటారు చాలామంది. అందుకే డెకరేషన్ కోసం ఉపయోగించే వస్తువులు మేలు చేస్తాయా హాని చేస్తాయా అన్న విషయాలేవి వాళ్ళకి అక్కర్లేదు. మనకి కంటికి ఇంపుగా మంచిగా కనిపిస్తోందా లేదా అనే ఉద్దేశంలోనే ఉంటారు. పైగా డెకరేషన్ కోసం బోలెడంత డబ్బు ఖర్చు పెడతారు. నిజానికి ఎకో ఫ్రెండ్లీ అలంకరణ వస్తువులతోనే వేదికకు సహజ అందాన్ని తీసుకురావచ్చు అంటున్నారు సైనా సాహ్ని. అయితే అది పెళ్ళైనా కార్పొరేట్ ఈవెంట్స్ అయినా సందర్భం థీమ్కి అనుగుణంగా సరైన అలంకరణ వస్తువులు ఎంచుకోవాలి. అప్పుడే వేడుకలు అనుకున్నంత గ్రాండ్గా జరుగుతాయి, ఎవర్ లాస్టింగ్గా మన మెమోరీస్లో ఉండిపోతాయి. అండ్ తను నిర్వహించే ఈవెంట్స్లో ఇవే సూత్రాలు పాటిస్తున్నా అంటున్న ఈ ఎకో లవర్ తన సంస్థ సేవలతో ఏడాది కాలంలోనే ఎంతోమందికి చేరువయ్యారు. కేవలం పర్యావరణ హిత వేడుకల నిర్వహణకే పరిమితం కాలేదు సైనా. మరోవైపు తన దినచర్యలో భాగంగా సస్టైనబిలిటీ జీవన శైలి ఎలా పాటించాలో కూడా తన చుట్టూ ఉన్న వారికి నేర్పిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం క్రమంగా తగ్గించడం ఇంటి నుంచే మొదలు కావాలని చెప్తున్నారు ఈమె. ఈ క్రమంలోనే ప్రత్యేక సెషన్స్, వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఆయా వేదికలపై ప్రకృతి పచ్చదనం ప్రాముఖ్యతని చాటి చెబుతూ సోషల్ మీడియాని బాగా వాడుకుంటూ అందులో పోస్ట్ చేస్తూ అందరిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ సైనా. ఇలా సమాజంలో మార్పు కోసం పరితపిస్తోన్న ఈ యువ ఆంటర్ప్రెన్యూర్ ఇటీవలే ఒక ప్రముఖ సంస్థ యంగ్ చేంజ్ మేకర్ అవార్డుతో సత్కరించింది. మాట్లాడుకుందాం ఇంకా సైనా సాహ్ని గారి గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలిలో సైనా సాహ్ని గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, పర్యావరణం మీద ఆవిడ చూపిస్తున్న శ్రద్ధకి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ప్రోత్సహించడమే మా జీరో లక్ష్యం అంటున్నారు ఆమె. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది అంటున్న సైనా సాహ్ని ప్రస్తుతం ఇంకా చదువుకుంటోంది. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఆనర్స్లో డిగ్రీ చదువుతున్నారు. మరోవైపు డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం సైనాకి. గురుగ్రామ్లోని స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్న డ్యాన్స్ క్లబ్కి ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగంగా 30 మందికి పైగా ఔత్సాహికులకు డ్యాన్స్లో మెళకువలు కూడా నేర్పిస్తోంది. అంటే అంత చిన్న వయస్సులో ఈ ఎన్విరాన్మెంట్ పట్ల ఆమెకున్న స్పృహకి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న జెన్జీ వాళ్ళందరూ కూడా చాలా కొద్ది మంది మాత్రమే ఇట్లా సామాజిక స్పృహ కలిగి ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్ జనరేషన్ కాబట్టి కొంత ఈ స్పృహ ఉన్న వాళ్ళు తక్కువగానే కనిపిస్తారు. మరి అలా ఇంత స్పృహ ఉన్న వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఎంతో సాధించాలి అని మనం కూడా బెస్ట్ విషెస్ చెప్దాం సైనా సాహ్నికి శక్తిశీలి వేదిక నుంచి. తెలుసుకున్నాం కదా సైనా సాహ్ని సక్సెస్ స్టోరీని. ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని మనం కూడా కోరుకుంటూ ఇది ఈనాటి శక్తిశీలి.
0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మ్యూజిక్

ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 3 గంటలు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

సమయం 5 గంటలు దాటి 21 సెకండ్లు. సాయంత్రం మా ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. సాయంత్రం మా ప్రసారాల్లో ముందుగా విందాం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం అందించిన వారు ఎస్వి కృష్ణారెడ్డి. చిత్రం పేరు ఆహ్వానం.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
4: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట డెకాయిట్. ఈ చిత్రం కోసం శ్రీరామచంద్ర పాడిన భాస్కర భట్ల గీతం, సంగీతం భీమ్ సెసిరోలియో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు విందాం డెవిల్. ఈ చిత్రం కోసం సి శ్రీరామ్ పాడిన పాట. గీత రచన సత్య ఆర్వి, సంగీతం అందించిన వారు హర్షవర్ధన్ రామేశ్వర్.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?

0: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
0: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
0: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్పై చిత్రసీమలు సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినబోయే పాట కొత్త కొత్తగా ఈ చిత్రం కోసం చైతు హారిక నారాయణ్ పాడిన కృష్ణ చైతన్య గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
2: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

చిత్రసీమలో ఇప్పుడు విందాం ఉస్తాద్ భగత్ సింగ్ ఈ చిత్రం కోసం. విశాల్ డర్లానీ హరిప్రియ పాడిన భాస్కర భట్ల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
3: చిత్రసీమలో ఇప్పుడు విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్

0: నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమలో సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినబోయే పాట ఛాంపియన్. ఈ చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం మిక్కీజే మేయర్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చిత్రలహరి ఈ చిత్రం కోసం సుదర్శన్ అశోక్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు వింటున్న ఈ పాట డాకు మహారాజ్ ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం తమన్ ఎస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో చివరిగా విందాం అతడు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం మణిశర్మ.

0: ఇంతవరకు మీరు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం. దేశభక్తి గీతం వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 6:05. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो।
2: TLI है ना।
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी। अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर।
4: आकाशवाणी ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. రైతు భరోసా నిధులను జూన్ 26 నుంచి ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ ఐటీ సంస్థను మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈరోజు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాణ్యమైన విద్య, క్రీడా శిక్షణ అందించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. రాష్ట భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందన్న సీఎం, ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు ఆరుట్ల పాఠశాలలో చేరారని అన్నారు. యంగ్ ఇండియా కార్యక్రమంతో సహా ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలను స్వయంగా చూడాలంటూ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. భవిష్యత్తులో ఒలింపిక్ పథకాల కోసం విద్యార్థులను సిద్దం చేయడమే లక్ష్యంగా ప్రముఖ ఆటగాడు మెస్సీతో జరిగిన విజయవంతమైన ఫుట్బాల్ టోర్నమెంట్ను గుర్తు చేస్తూ క్రీడల ప్రాధాన్యతను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
5: మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అని అంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
4: సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మొదట జన ఔషధి కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం చొప్పదండి శివార్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ను సందర్శించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అయిన ఖర్చు, రుణం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటును ప్రోత్సహిస్తోందని, ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన వ్యయంలో 80% పైగా నాబార్డు రుణ సౌకర్యం కల్పిస్తోందని బండి సంజయ్ అన్నారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను జూన్ 26 నుంచి ప్రభుత్వం విడుదల చేయడం ప్రారంభిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా సచివాలయంలో మాట్లాడిన ఆయన, రాబోయే సీజన్లో పంటల ఎంపికపై రైతులకు మార్గదర్శనం చేయడానికి ఒక సమగ్ర ప్రణాళికను ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. 7 నిర్దిష్ట విత్తన రకాలకు విపరీతమైన డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఈ విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని భావిస్తోందని, ఆ 7 పంటలకు అదనపు బోనస్ను అందించే విషయాన్ని కూడా పరిశీలిస్తోందని చెప్పారు. జనగామ జిల్లా నర్సింగారావుపల్లి గ్రామంలో కొత్తగా పునరుద్ధరించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను, పూర్వ ప్రాథమిక పాఠశాలను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ ప్రాథమిక పాఠశాల గత 14 ఏళ్లుగా మూతబడి ఉంది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిన శ్రీహరి తన నియోజకవర్గంలో ఉపాధ్యాయులు మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఏ ప్రభుత్వ పాఠశాల మూతపడకుండా చూస్తానని హామీ ఇచ్చారు. గాంధీభవన్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం అనంతరం తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు ఇందిరాభవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుందని స్పష్టం చేసిన మంత్రి, 200కు పైగా వినతులను పరిశీలించానని, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని 50 సమస్యలను తక్షణమే పరిష్కరించారని తెలిపారు. అధికారిక నియమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. రైల్వే మంత్రితో సమావేశం కోరుతూ కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇటీవల రాసిన లేఖను పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆడుతున్న రాజకీయ

పర్యటకంగా ఆయన అభివర్ణించారు. గతంలో రేవంత్ రెడ్డి స్వతంత్రంగా అనేక సార్లు కేంద్ర మంత్రులను కలిశారని గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కేంద్రం తిరస్కరించడం కారణం కాదని, అవసరమైన సాంకేతిక ఆర్థిక నివేదికలను సమర్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ ఐటీ సంస్థ శ్రీయా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ యువతకు సమాన అవకాశాలు కల్పించేందుకు సాంకేతిక రంగాన్ని వికేంద్రీకరించడం ఎంతో ముఖ్యమని సీతక్క అన్నారు. యాప్ డెవలప్మెంట్ వంటి ఆధునిక నైపుణ్యాలలో స్థానిక యువతకు శిక్షణ ఇస్తున్నందుకు గత సంవత్సర కాలంగా ఈ ఏజెన్సీ గిరిజన యువతకు నిరంతర ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నందుకు సీతక్క సంస్థను అభినందించారు. ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అక్రమ మైనింగ్, భూ సెటిల్మెంట్లు, ఇసుక మాఫియాల ద్వారా శ్రీనివాసరెడ్డి ఎంతో సంపదను ఆర్జించారని, రెవెన్యూ శాఖలను ఉద్దేశపూర్వకంగానే పరిమితం చేశారని అన్నారు. హుస్నాబాద్లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు, ఓటర్ల సర్వే అవగాహన సదస్సుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు హాజరయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటి వెరిఫికేషన్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సవరించిన ఓటర్ల జాబితా నుండి అర్హులైన బీఆర్ఎస్ ఓటర్ల పేర్లు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తొలగించబడకుండా చూసుకోవాలని హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కీలక సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, అదనపు కమిషనర్ కె చంద్రకళ ఈ సమీక్ష నిర్వహించారు. లోపాలు లేని ఓటర్ల జాబితా కోసం అర్హులందరికీ ఆంగ్లంలో ఎన్యూమరేషన్ ఫామ్లు పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 481,936 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ ప్రణాళికను జిల్లా అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి విడుదల చేశారు. ఇందులో ప్రాధాన్యతా రంగానికి 141,208 కోట్ల రూపాయలను కేటాయించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని నివాసితులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ కొత్త వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యానికి సురక్షితమైన తాగునీరు ఎంతో అవసరమని పేర్కొంటూ, నాణ్యమైన నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు పరిశ్రమలపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సంఘ సమావేశానికి డాక్టర్ ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. ఎంఎస్ఎంఈ రంగాలకు మద్దతు ఇచ్చే విధానాలపై ఈ కమిటీ చర్చించింది. పరిశ్రమలను మరింత బలోపేతం చేయడం కోసం అవలంబించాల్సిన చర్యలను గురించి ఈ సమావేశంలో చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఫెర్టిలైజర్ యాప్ను జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ యాప్ను ఉపయోగించి రైతులు ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ అవసరాలకు సుమారు 40,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని, ప్రస్తుతం 15,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించే ఓటరు జాబితా సమగ్రంగా తయారు చేసే ప్రక్రియ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు జిల్లాలో ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె హరిత కోరారు. కలెక్టరేట్లో డిపిఆర్ఓ సంపత్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటనలో భాగంగా ఈరోజు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వాణిజ్య ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఎఫ్ఎంఆర్ 103.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి మా శ్రోతలందరి కోసం ప్రసారం చేస్తున్న ఈ పూట మరియు రేపటి కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు విందాం. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని. బాల్ బై బాల్ కామెంటరీ ఆఫ్ ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే 7:05 తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 9:15 బాల్ బై బాల్ కామెంటరీ ఆఫ్ ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 9:00 న్యూసెట్ 9 ఢిల్లీ కేంద్ర సమర్పణ. 10:45 వరకు మధుర గీతాలు వింటారు. రాత్రి 11:10 నుండి ప్రసార సమాప్తి వరకు 12 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:20. ప్రసార విశేషాలు వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.

0: ఇక రేపటి అంటే గురువారం ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విందాం. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. 6:40 దేశభక్తి గేయం. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. రేపు ఉదయం 9:00 చిత్రసీమ. రేపు ఉదయం 10:00 12:40 1:20 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 3:00 to 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. రేపు సాయంత్రం మా ప్రసారాల్లో ముందుగా 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:00 విందాం ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం సమాచార దర్శిని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి

0: సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
3: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
2: అవునా? సూపర్.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPEలో PGDM ప్రోగ్రామ్ అంటే MBAతో సమానం. IPE, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
5: ముఖాన మొటిమల
6: సైబాల్,
5: గజ్జా బొబ్బల
6: సైబాల్,
5: నడువుల తామర
6: సైబాల్,
5: బురద పుల్ల
6: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఐఐటీలో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏతో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
6: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
7: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
8: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
9: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
10: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 free బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
11: ఐపీఈ, ప్రీమియర్ బీ స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 6:30. ఇప్పుడు విందాం బాల్ బై బాల్ కామెంటరీ ఆఫ్ ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ముందుగా విందాం 1947 ఎలవ్ స్టోరీ. ఈ చిత్రం కోసం ఎం వినాయకం పాడిన సాహితీ గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

ఆత్మబంధం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన శ్రీమల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

ఆది కేశవ ఈ చిత్రం కోసం అర్మాల్ మాలిక్, యామిని ఘంటసాల పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్పై చిత్రసీమలో సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. చూడాలని ఉంది ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 7:05. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తంతో ఒక కీలకమైన కార్యవర్గ సమావేశం

0: సమావేశంలో ప్రసంగించారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో అభివృద్ది చెందిన దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్ ద్వీప దేశాలను అనుసంధానించే కనెక్టివిటీ ప్రాజెక్టును కూడా ఆయన ప్రతిపాదించారు. కనెక్టివిటీ వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్య ఇంపాక్టును ఏర్పాటు చేయాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. దీనిలో G7 దేశాల మూలధనానికి భారత ప్రతిభను జోడించి దక్షిణాద దేశాల యాజమాన్యంలో ఉండేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో మోదీ స్పష్టమైన వృద్ధి ప్రజల సమ్మిళితత్వానికి శ్రేయస్సుకు దారితీస్తుందని ప్రముఖంగా ప్రస్తావిస్తూ సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై ఆధారపడిన భారత వృద్ధి గాథను గురించి మాట్లాడారు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 2వ రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు పలు ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా ఈ సాయంత్రం జరిగిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. వీరి చివరి సమావేశం గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో వాషింగ్టన్ డీసీలో జరగా చాలా కాలం తర్వాత ఇరువురు నేతల మధ్య జరగనున్న మొట్టమొదటి ముఖాముఖి సమావేశం ఇదే. అంతకుముందు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సురక్షితమైన వేగవంతమైన సమర్థవంతమైన విస్తరణ నిర్ధారించడం అనే అంశంపై జరిగిన వర్కింగ్ లంచ్లో కూడా మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో G7 నాయకులు, భాగస్వామ్య దేశాలు, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పాల్గొని డిజిటల్ ఆవిష్కరణల భవిష్యత్తు, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్దిపై చర్చించారు. కాగా G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్తో, జపాన్ ఛాన్సలర్ ఫెడ్రిక్ మెరెజల్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. గత దశాబ్ద కాలంలో స్వయం సమృద్ది సాధించాలనే లక్ష్యంతో పాటు ఆవిష్కరణలు, సాంకేతికత, స్వదేశీ తయారీ రంగాల బలాన్ని ఉపయోగించడంతో దేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ మార్పులకు లోనయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాయు, భూతల, జల రంగాల్లో దేశం తన రక్షణ సామర్థ్యాలను ఎలా బలోపేతం చేసుకుందో, స్వదేశీ సాంకేతికలను ఎలా అభివృద్ది చేసిందో, స్వయం సమృద్ది జాతీయ భద్రత కోసం ఎలాంటి బలమైన పునాది నిర్మించిందో వివరిస్తూ మైగోవ్ పోర్టల్లోని సమాచారాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాలో ప్రధానమంత్రి పంచుకున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాధినేతలు పలు ప్రకటనలు ఆమోదించారు. తమ ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 నాయకులు స్వాగతించారు. హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన సముద్రయానం ప్రాముఖ్యతను తెలియపరిచారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు మద్దతు తెలిపారు. మరో ప్రకటనలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను జాతీయ భద్రత, ప్రజారోగ్యం, ఆర్థిక స్థిరత్వానికి పెరుగుతున్న ముప్పుగా అభివర్ణిస్తూ దానిపై చర్యలను ముమ్మరలు చేయడానికి G7 దేశాలు తీర్మానించాయి. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ NTA తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. రీఎగ్జామ్ పేపర్ను పంచుకుంటామని చెబుతూ టెలిగ్రామ్లో మోసగాళ్లు 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఛానళ్లు నడుపుతున్నారని NTA ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. పరీక్షకు ముందు జరిగిన చార్టులను చూపిస్తూ నకిలీ రుజువు వీడియోలు కూడా ప్రచారం చేయడం జరుగుతుందని పేర్కొంది. దేశంలో యాప్కు యాక్సెస్ నిరోధించడం వెనుక కారణాన్ని డైరెక్టర్ జనరల్ అభిషేక్ వివరిస్తున్న వీడియోను కూడా NTA పంచుకుంది.
1: See, NTA is committed 100% to ensure that no malpractice will happen. Every question paper has been made in a complete secure manner. We have added layers of security to what is normally done. We have taken every single precaution to ensure that nobody who is involved in setting up the question papers or translating them or printing them or moving them or storing them till the date of the examination is compromised in any manner.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HVDని ఫాలో అవ్వండి. ARNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ప్రపంచ ఎడారీకరణ, కరువు నిర్మూలన దినోత్సవం 2026 సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం పచ్చిక భూములను గుర్తించడం, గౌరవించడం, పునరుద్ధరించడంపై మంత్రి మాట్లాడుతూ ఇండియా ఎడారీకరణ భూక్షీణత అట్లాసం గురించి తెలియజేశారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 29% భూక్షీణత ఎడారీకరణతో ప్రభావితమైందని భూపేంద్ర యాదవ్ తెలిపారు.
2: हम पूरी तरीके से अपने मंत्रालय की प्रतिबद्धता, माननीय प्रधानमंत्री

0: मंत्री जी ने जो कॉप 2014 की दिल्ली डिक्लेरेशन के समय में करी थी कि हम 26 मिलियन हेक्टर को 2030 तक एक तरीके से रेस्टोरेशन का काम करेंगे। भारत सरकार अपने ग्रीन इंडिया मिशन में लगभग 1.7 लाख हेक्टर जमीन का कार्य हमने किया है और कैंपा के समर्थन से भी पिछले 5 वर्षों में 3.2 लाख हेक्टर का हम लोगों ने फॉरेस्टेशन करने का काम किया है।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా పౌరులను కాపాడుతూ శత్రులపై విరుచుకుపడే భద్రతా కంచుకోటగా దేశ పునర్నిర్మాణం జరిగిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి ఆయుధ బలంతో సరిహద్దు ఆవలి శత్రువులపై ప్రతిపన్నించడం, ఆర్టికల్ 370 రద్దు చేయడం, నక్సలిజాన్ని నిర్మూలించడం, దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో 12కు పైగా ఒప్పందాలతో అంతర్గత భద్రతను పటిష్టం చేయడం వంటి అంశాల్లో జాతీయ భద్రత పట్ల భారత్ దృఢమైన నిబద్ధతను ప్రపంచం కొనియాడే ఉదాహరణగా నిలిచిందని షా ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. లక్నోలో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 2వ వన్డేలో భారత్ 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. కాగా 403 పరుగుల రక్ష సైదంలో కడపల వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 14 ఓవర్లో 2 వికెట్లను కోల్పోయి 80 పరుగులతో ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈరోజు పేర్కొన్నారు. పూణేలోని రంజన్గావ్ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. భారత్ కాబూల్కు మరో 5 టన్నుల అత్యవసర మందులను పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం మానవతా సహాయం అందించడంలో మన దేశానికి ఉన్న నిరంతర నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ పేర్కొంది. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు న్యూఢిల్లీలో ఆహార ధాన్యాల నిల్వ కోసం స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. గిడ్డంగుల నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడం కొనియాడే ఉదాహరణగా నిలిచిందని షా ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. లక్నోలో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 2వ వన్డేలో భారత్ 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. కాగా 403 పరుగుల రక్ష సైదంలో కడపల వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 14 ఓవర్లో 2 వికెట్లను కోల్పోయి 80 పరుగులతో ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈరోజు పేర్కొన్నారు. పూణేలోని రంజన్గావ్ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. భారత్ కాబూల్కు మరో 5 టన్నుల అత్యవసర మందులను పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం మానవతా సహాయం అందించడంలో మన దేశానికి ఉన్న నిరంతర నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ పేర్కొంది. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు న్యూఢిల్లీలో ఆహార ధాన్యాల నిల్వ కోసం స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. గిడ్డంగుల నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడానికి, ఆహార ధాన్యాల నిల్వ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి సాంకేతికత ఆధారిత సమీకృత పరిష్కారంగా ఈ స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. మణిపూర్లో భద్రతా దళాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక శాంతి భద్రత కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. వేర్వేరు ఆపరేషన్లో 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి 26 అక్రమ బంకర్లను ధ్వంసం చేశాయని అధికారులు ఈరోజు తెలిపారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరు పలు హింసాత్మక నేర కార్యకలాపాల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ది చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్దరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్దరణకు ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర

యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు 49.5 ఓవర్లో అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఈ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, దేవన్ ప్రసన్న పాడిన బ్లేడ్ గీతం సంగీతం హరీష్ జయరాజ్.

ಒಟ್ಟಾಗ ಜೈಮ. చిత్రసీమలో ఇప్పుడు విందాం బాహుబలి. ఈ చిత్రం కోసం మోహన భోగరాజు రేవంత్ పాడిన చైతన్య ప్రసాద్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమలో ఇప్పుడు విన్నాం. జానీ ఈ చిత్రం కోసం రాజేష్ నందిత పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం రమణ గోగుల.

ఎందుకంటే ప్రేమంట ఈ చిత్రం కోసం. హరిచరణ్ చిత్ర పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

అందించవే దీపావళి ఎందుకి చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా కనుపా.

భద్రాచలం ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ చిత్ర పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

ఆ ఒక్కటి అడక్కు ఆ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమ్య బెహ్రా పాడిన రామజోగేశ్వరి గీతం, సంగీతం గోపీ సుందర్.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.

మణశంకర వరప్రసాద్ ఈ చిత్రం కోసం, నాకా షాజీ విశాల్ దద్లాని పాడిన కాసల్ల శ్యామ్ గీతం సంగీతం, భీమ్ సిసిరోలియో.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి.

ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

0: చిత్రసీమలో ఇప్పుడు విందాం. ఉయ్యాల జంపాల ఈ చిత్రం కోసం హర్షిక అనుదీప్ పాడిన వాసు గీతం, సంగీతం సన్నీ ఎంఆర్.
1: ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమనీ

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్పై చిత్రసీమలో సినీ గీతాలు. నిలయంలో సమయం 8:34. ఇప్పుడు విందాం చిత్రసీమలో పెద్ది. ఈ చిత్రం కోసం మోహిత్ గౌతమ్ పాడిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఓజీ. ఈ చిత్రం కోసం శృతి రంజని పాడిన కళ్యాణ్ చక్రవర్తి గీతం, సంగీతం తమన్ ఎస్.

చిత్రసీమలో ఇప్పుడు విందాం నిన్ను కోరి. ఈ చిత్రం కోసం కార్తీక్ చిన్మయి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం గోపీ సుందర్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట వర్షం. ఈ చిత్రం కోసం సాగర్ సుమంగళి పాడిన సినిమన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఆపద్బాంధవుడు చిత్రం నుంచి కొన్ని గీతాలు.

ఇంతవరకు మీరు చిత్తసీమ కార్యక్రమంలో ఆపద్ బాంధవుడు చిత్రం నుంచి కొన్ని గీతాలు విన్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం పెళ్లి చేసుకుందాం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం సంగీతం కోటి.

ఇరవయవ శతాబ్దం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం జేవి రాఘవులు.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: చిత్రసీమలో ఇప్పుడు విందాం అమ్మ రాజీనామా. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన సిరివెన్న సీతారామశాస్త్రి గీతం, సంగీతం చక్రవర్తి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్పై చిత్రసీమ. చిత్రసీమలో ఇప్పుడు విందాం పూజ. ఈ చిత్రం కోసం వాణి జయరాం పాడిన దాశరథి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

మేఘ సందేశం ఈ చిత్రం కోసం కేజే జేసుదాస్ పాడిన వేటూరి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: తోటరాముడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాశరథి కృష్ణమాచార్యులు గీతం, సంగీతం సత్యం.

మీరింతవరకు బాల్ బై బాల్ కామెంటరీ ఆఫ్ ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విన్నాం మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాలు లాంటి సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా విందాం రాజ్ కుమార్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం. సంగీతం ఇళయరాజా.

ఇంతటితో మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం కావస్తుంది 11:10. ఇప్పుడు విందాం 12 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.